0: FM 90.4.
1: ఆయన అంటారు, సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంట. అద్భుతమైన శ్లోకం. సుందరకాండకంతటికీ కూడా అదే పునాది, ఆ శ్లోకమే పునాది. అందులో ఆయన ప్రారంభం చేస్తూనే హనుమ లంకాపట్టణాన్ని శరీరంతో చేరలేదు, ఇంకా 100 యోజనముల దూరం వెళ్ళలేదు సముద్రాన్ని దాటి, కానీ జగామలంకాం మనసామనస్వి మనసుతో మాత్రం వెళ్ళిపోయారు లంకాపట్టణానికి. కిందనున్న వాళ్ళు కొన్ని కోట్ల వానరములు ఉన్నాయి, ఇవేం చూస్తున్నాయి, అయ్యో బాబో ఇంత పెద్ద సముద్రం ఉంది కదా ఎలా పెడతాడంటున్నాయి. వీళ్ళెవరు వెళ్ళేవాళ్ళు గారు, చూసేవాళ్ళు వెంగెట్టుకుంటున్నారు ఎలా పెడతాడని. వెళ్ళవలసిన వాడు చేరిపోయాడు మనసుతో. అంటే ముందు మనసుకు ఆ బలం ఉంటే తప్ప శరీరం వెళ్ళదు, మనసుకి ఆ బలం ఉండాలి. మనస్సు కాని బలహీనమైపోయిందనుకోండి, ఉత్తర క్షణం వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఏమిటో తెలుసా అండి? ఆలోచన స్రవంతిని ఎప్పుడూ కూడా మీ శక్తి జ్ఞాపకం వచ్చేటట్టుగా మిమ్మల్ని నడవనివ్వదు. భయం పుట్టేసిందనుకోండి లోపల నుంచి, ఏ కారణానికైనా భయం వచ్చేసిందనుకోండి, ఇంకా ఎంతసేపు ఏ ఆలోచన వస్తుందో తెలుసా అండి? ఏమైనా అయిపోతే అదే తప్పించి అసలు ఏదీ చేయలేడు. ఆయన శుభ్రంగా ఉంటాడు, ఏమీ ఉండదు, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంకోళ్ళని తోడు అడుగుతాడు, ఎవరన్నా మీరు వస్తారా అంటాడు. ఎందుకంటే తోడు హైదరాబాద్ మీరు వెళ్ళచ్చుగా, మీకేమి ఇబ్బంది లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు, ఎందుకు మీకు తోడు? ఎందుకైనా మంచిది, పెద్దవాడిని అయిపోయాను కదండి, ఒక్కడిని వెళ్ళడం ఎందుకంటే అంటే ఒక్కడిని వెళ్ళడం ఎందుకు, పెద్దవాడిని అయిపోయానంటే. ఆయన అనుమానం ఏమిటంటే, తాను చీకట్లో బెర్త మీద పడుకుని ఉండగా పక్క వాళ్ళు ఎవరికి తనకి తెలియనప్పుడు తనకి ఏ స్పృహ తప్పిపోవడమో శోషణ చేయడమో జరిగితే, తన పేరు తాను చెప్పుకోలేకపోతే ఎలా తనని గుర్తుపడతారు, తనేనా అయిపోతాడేమో, తను ఎక్కడో దింపేస్తారేమో, తన పెట్టి ఎత్తుకుపోతారేమో, అన్నీ ఇంకా వికృతమైన ఆలోచనలే, సరి అయిన ఆలోచనలు రావు. ఈ ఆలోచన ఏం చేస్తుందో తెలుసండి? హైదరాబాదు చక్కగా పెళ్లి కొడుకులా వెళ్ళిపోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఎవడూ దొరకలేదని వెళ్ళకుండా వెళ్ళడం మానేస్తాడు. ఇప్పుడు శరీరంలో బలం లేక వెళ్ళలేదా, మనసుకి జవం లేక వెళ్ళలేదా, దేనికి వెళ్ళలేదు? శరీరానికి బలం లేక వెళ్ళకపోవడం కాదు, మనసుకి బలం లేక వెళ్ళలేదు. ఇంకొక ఆయన ఉంటాడు, ఏమయ్యా ఈ వయసులో ఎందుకయ్యా నీకు గుడికి రోజు ప్రదక్షిణానికి పడిపోతావేమో అన్నారనుకోండి, ఆయన అంటాడు గుడికి ప్రదక్షిణం చేయకుండా ఉండిపోతే ఉండిపోతానేమిటండి, ఉంటానా అప్పుడు ఉండనుగా, మరి ఈ శరీరంతో ఉన్నంతకాలం చేయవలసిందే ఉంది, గుళ్ళోకి వెళ్ళడమేగా. మరి ఆ గుళ్ళోకి వెళ్ళడం మానేసి ఇంక నేను ఈ శరీరాన్ని చూసుకుంటే ఈ తెప్ప ఇవ్వడం వల్ల వచ్చిన ఉపయోగం ఏమిటి? ఏటికి వరద వస్తోంది, నీ దగ్గర ఒక పడవ ఉంది, ఈ పడవలో ఏరు దాటేసేయి, ఏరు దాటేస్తే ఆవలి బొట్టుకు వెళ్ళిపోతావు, ఇక వెళ్ళిపోయావా, నిన్నేం చేయలేదు, ఎందుకంటే అవతల చాలా ఎత్తు, ఇక నిన్ను

వరద ఏం చేయదు, కాబట్టి తొందరగా దాటు ఏరు, వరద వస్తే ఇంక దాటలేవు అన్నారు. ఒక ఆయన గబగబా తన పడవ తీసుకుని ఏరు దాటేశాడు. ఇంకొక ఆయన పడవ వంక చూసుకుని, బా ఇంత చక్కటి పడవ, ఇంత బాగా రంగులు ఇచ్చాను, ఇంత కష్టపడి చేయించాను, ఇప్పుడు ఇటువంటి పడవలో నేను ఎడుతూ ఉంటే ఏమో ఆయన చెప్పాడు కానీ గంట వరకు రాదని, తీరా నేను బయలుదేరగానే వరద వచ్చేస్తే ఈ పడవ తట్టుకోలేకపోతే, ఈ పడవ గభాలన తిరగబడిపోతే, నేను ఆ పడవలో ఉండిపోతే బయటికి రాలేకపోతే, ఈలోగా కొట్టుకుపోతే, పోనీ అన్నాడు కానీ అంత కొట్టుకుపోతామా, యువతల ఒడ్డు నుండి ఒడ్డునేగా ఉన్నాను అని పడవెక్కకుండా పడవను దాచుకుని ఒడ్డును నించున్నాడు. గంట అయిపోయింది, వరద వచ్చేసింది, పడవబోయింది, తను పోయాడు. ఏమిటి ఉపయోగం? పడవని ఉపయోగించుకున్నవాడెవరో వాడు ఏరు దాటుతాడు, తప్ప పడవని చూసుకుని మురిసిపోయి అయ్యి బాబోయ్ ఈ పడవ ఎక్కడ ఏమైపోతుందో, ఈ పడవ తట్టుకుంటుందో తట్టుకోదో అని పడవని దాచుకుందాం అనుకున్నవాడు పడవతో పాటే పోతాడు, తప్ప పడవ తనకు ఉపయోగపడదు. పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే దీన్ని తెప్పని చేసుకుని దాటు, సంసార సముద్రాన్ని దాటేటప్పుడు నీవు ఒక గొప్ప ప్రయోజనం కావాలి అంటే ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది. నేను ఒక ఉపన్యాసం చెప్పాలి అని అనుకుంటే, ఒక గంట సేపు మాట్లాడాలి అని నేను అనుకుంటే, ఒక గంట సేపు నేను ఇలా స్థిమితంగా కూర్చోవలసి ఉంటుంది. ఒక గంట సేపు నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాని మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. నా ఎదురుగుండా వీడియోగ్రాఫర్లు తిరుగుతున్నా, ఫోటోగ్రాఫర్లు తిరుగుతున్నా, వాళ్ల పని వాళ్ళు చేస్తున్నా, అది నా దృష్టికి భంగపాటైనా, అది నా దృష్టి కేంద్రీకరణని పాడు చేస్తుందని నాకు తెలిసినా, నేను చూసి కూడా దాన్ని చూడకుండా ఉండాలి. నేను దాని మీద దృష్టి పెట్టాననుకోండి, వెంటనే నేను ఏం మాట్లాడుతున్నానో పోతుంది. కాబట్టి దానికి నేను సిద్ధపడగలిగితే నేను గంటసేపు ప్రసంగం చేయగలను, లేకపోతే నేను ప్రసంగం చేయలేను. ఆ కష్టం నేను భరించవలసి ఉంటుంది. నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం అనేటటువంటి గొప్ప ప్రయోజనాన్ని పొందాలన్నా, అథవా ఉత్తమ లోకాల్ని చేరుకోవాలన్నా, లేదా కనీసం మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావాలన్నా, నువ్వు దీంతో కొంత కష్టం చేయవలసి ఉంటుంది. దీనితో నువ్వు ఒక ప్రసంగానికి వెళ్ళి కూర్చుని వినలేదు, ఎలా నీకు వస్తుంది శాస్త్రం? ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలియమంటే విషయం తెలియదు. నువ్వు పుస్తకం చదవవు, పుస్తకం ఇంట్లో ఉంది, పెద్దలు చదివించారు, చదువుకోగలవు. పుస్తకం తెచ్చుకోవు, పుస్తకం చదవవు, చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవు. మరి ఈ శరీరంతో నువ్వు ఎలా తరిస్తావు? ఎందుకండి దాన్ని చదవడం? అప్పుడు ఆ భగవద్గీత అంతా చదవకపోతే వచ్చిన నష్టం ఏమిటండి? రోజు చక్క టీవీ చూస్తాను, చూడు, అది ఆ పడవని పట్టుకుని చూసుకుని మురిసిపోతూ గడిపేసి పడవ తాను కొట్టుకుపోయిన వాడు ఎలా ఉంటాడో అలాగే కొట్టుకుపోతాడు. ఈ తెప్పని ఎవరు వాడుకుంటాడో వాడు మాత్రమే ఏరు దాటుతాడు. ఆ ఏరు దాటడం అనేటటువంటి ప్రక్రియ యందు మనసు చాలా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఆ మనసు కాని దౌర్బల్యమునకు లోనైపోయిందనుకోండి, అది ప్రతి చిన్నదానికి కదిలిపోయి భయపడిపోయిందనుకోండి, శరీరమునందు ఉండవలసినటువంటి బలం అంతా ఉన్నా నిరర్ధకమే. ఎందుకో తెలుసా అండి? శోకమునకు కొన్ని లక్షణాలు ఉంటాయి. శ్రీరామాయణంలో లక్ష్మణస్వామి చెప్తారు రామచంద్రమూర్తితో, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే ధృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమో రిపుహు. ప్రపంచంలో శోకమును మించిన శత్రువు లేడు. ఎందుచేతనంటే శత్రువు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడూ వీడిని ఎలా పాడు చేద్దామని చూస్తాడు. శోకం ఏం చేస్తుందంటే ఎవరు శోకమును పొందారో వాణ్ణే పాడు చేసేస్తుంది. శోకమునకు వాడే శత్రువు, ఎవడు శోకమును పొందాడో వాడిని పాడు చేస్తుంది. నిప్పు తీసుకొచ్చి నేను జేబులో వేసుకున్నాను అనుకోండి, అయ్యో వాళ్ళు ఎవరు నిప్పట్టుకోలేదు, పాపం ఈయన ఒక్కడే జేబులో వేసుకున్నాడు అని, జేబులో వేసుకోలేదు నన్ను, వీడొక్కడే జేబులో వేసుకుని గౌరవించాడని నన్ను గౌరవించి ఊరుకుని మిమ్మల్ని కాలుస్తుందా, జేబులో వేసుకుని నన్ను కాలుస్తుందా? నన్ను కాలుస్తుంది. అలా శోకము ఎవరియందు ఉత్పన్నమైందో వాళ్ళనే పాడు చేసేస్తుంది శత్రువై. ఆ శోకము మొట్టమొదట చేసే పని ఏమిటి అంటే, శోకో నాశయితే ధైర్యం, శోకము వలన ధైర్యం పోతుంది. ధైర్యము అంటే అది పెద్ద విషయం ఏముందండి, మనం చేయగలం అనలేడు. ఎన్ని వనరులు ఉండనివ్వండి, ఎన్ని సంభారములు దగ్గర ఉండనివ్వండి, ఎంత చెయ్యగలిగిన సమర్థత ఉండనివ్వండి, మొట్టమొదటే బెంగ. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఉండేది ఏలూరులో, వెళ్ళవలసింది తాడేపల్లిగూడెం. ఇంకా మర్నాడు వెళ్ళాలి తాడేపల్లిగూడెం. వెళ్ళి ఒక చాలా ముఖ్యమైన విషయం మీద వెళ్ళవలసి ఉంది నేను ఆయన.

ఆయన దగ్గరికి నేను వెళ్ళి అన్నాను, అయ్యా ఇవాళ మనం రేపు పొద్దున్నే 5:30 ట్రైన్ ఎక్కేస్తే తాడేపల్లిగూడెం వెళ్ళిపోతాం. మీ ఇల్లు దగ్గరేగా, పవర్ ప్యాట్ స్టేషన్ వెనకాతలే, కాబట్టి మనం పవర్ ప్యాట్ స్టేషన్లో ఎక్కేద్దాం పాసింజర్ కాబట్టి. అంటే ఆయన అన్నాడు, కష్టమండి అన్నాడు. ఎందుచేత కష్టం అన్నాను, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. వ్యక్తి మనస్సు బలహీనత అంటే అలా ఉంటుంది. ఆయన నాకు రెండు కారణాలు చెప్పాడు, ఈ రెండు కారణముల చేత మనం ప్యాసింజర్కి వెళ్ళలేం. ఏమిటి అన్నాను, 3 సందుల అవతల పిచ్చుకొక్కొకటి తిరుగుతోంది, శీతాకాలం కదండి, 5 గంటలకి చీకటి తెల్లవారదు, 5 గంటలకి మనం ఇంట్లోంచి బయటికెడితే ఆ పిచ్చుకొక్క మీద పడితే తాడేపల్లిగూడెం మాట తర్వాత. మనని రక్షించేవాడు ఉండడు, హైడ్రోఫోబియా వస్తుంది, ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా చూడరు, కాబట్టి సాహసం చేయలేం. పిచ్చికొక్క 3 వీధుల అవతల ఉంది కాబట్టి మనం వెళ్ళలేం, మొదటి విషయం. 2, నా దగ్గర చిల్లర లేదు. చిల్లర లేకపోతే ఏమండి అంటే, మీకు తెలియదు కోటేశ్వరారు, మనం వెళ్ళి బుకింగ్ కౌంటర్లో చేయి పెట్టి 100 రూపాయలకైతే ఇచ్చి తాడేపల్లి కూడా అనగానే వాడు చేయి తోసేసి చిల్లర తెచ్చుకోండి అంటాడు. ఎవ్వడు ఇవ్వడు, 100 రూపాయలకి చిల్లర ఇమ్మంటే ఎవడు ఇవ్వడండి. పొద్దున్నే చిల్లర ఎక్కడుందండి అంటాడు. పోను కాఫీ తాగి చిల్లర పుచ్చుకుందంటే కాఫీ తాగితే చిల్లర ఎక్కడిస్తామంటాడు. కాబట్టి ఇప్పుడు నేను చిల్లర తేవడానికి ఎవరింటికి వెళ్ళి అందరి ఇళ్ల ముందు నిలబడి అమ్మ 100 రూపాయలకి చిల్లర ఇవ్వండి ఇప్పుడు అడిగి పుచ్చుకోను. ఇప్పుడు వెళ్ళలేను, రాత్రి అయింది కాబట్టి 9 అయిపోయింది. పడుకునే వాళ్ళని లేపి 100 రూపాయలు చిల్లర అడిగితే బాగుండదు, రేపు పొద్దున్న చిల్లర ఇస్తాడని నమ్మకం లేదు కాబట్టి వద్దండి అన్నాడు. నేను తెల్లబోయి సరేలేండి అయితేనని చెప్పి నేను వెళ్ళిపోయాను. నేను నా కార్యంలో సఫలీకృతుడనైపోయాను, నేను పొందవలసిన ఫలితాన్ని పొందేశాను. ఆయన పిచ్చికొక్క తనని తరమకూడదు అని 7 గంటలకో 8 గంటలో అయిన తర్వాత బయలుదేరున్నాడు. ఆయన వచ్చేటప్పటికి అసలు పొందవలసిన ప్రయోజన సంబంధమైనటువంటి విషయం మూసేశారు, ఆయన పొందలేకపోయాడు. దానివల్ల అదే సామాన్యమైన విషయం అనుకుంటున్నారేమో, ఆయన జీవితంలో మళ్ళీ ఆ విషయాన్ని సాధించుకోలేకపోయాడు, అలాగే వెళ్ళిపోయింది ఆయన శరీరం. కాబట్టి మనస్సు బలహీన పడిందనుకోండి, మనిషి శరీరమునకు ఎంత బలం ఉన్నా వాడు పొందలేడు. 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలకి చిల్లర ఇవ్వలేదు అనుకోండి, ఉంచేసుకుని గూడెం టికెట్ ఇవ్వండి, పర్వాలేదు నేను గూడెం వెళ్ళడం ప్రధానం తీసుకుంటానండి అన్నాడు అనుకోండి, 100 రూపాయలు చిల్లర వాడేస్తాడు. అసలు ఏ ధైర్యం లేకపోతే, ఏ పని చెయ్యాలన్నా ధైర్యమే, ఏ పని చేద్దామన్నా పిరికితనమే, ఇంకేం చేస్తాడు. అటువంటి వాడు ఏమీ చెయ్యలేడు. కాబట్టి శోకో నాశగితే ధైర్యం, శోకో నాశగితే శృతం, విన్నది జ్ఞాపకానికి రాదు. ఏది నువ్వు విన్నావో ఆ విన్నవేవి జ్ఞాపకానికి రావు, ఎందుకంటే శోకమును పొందినటువంటి కారణం చేత విన్నవన్నీ మరుగున పడిపోతాయి. ఆ భయ విహ్వలుడైపోయినటువంటి వాడికి ఎంత గొప్ప వ్యక్తుల దగ్గర ఎన్ని గొప్ప విషయాలు విన్నవాడైనా కానివ్వండి, సాక్షాత్ ధర్మరాజు గారికి తమ్ముడు ధర్మరాజు గారితో కలిసి తిరిగాడు, కానీ ధర్మరాజు గారు చెప్పిన మాటలు గుర్తులేవు. కృష్ణ పరమాత్మతో తిరిగాడు, కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు గుర్తులేవు. ద్రౌపదీదేవి గురుక్షేత్రానికి ముందు ఏడిచిన ఏడుపు గుర్తులేదు, తాను ఎందుకు యుద్ధం చెయ్యాలో గుర్తులేదు. శోకో నాశయితే శృతం, శోకో నాశగితే సర్వం. ఇంకా ధైర్యం కోల్పోయిన వాడికి, పెద్దలు చెప్పిన మాటలు గుర్తురాని వాడికి, కార్యాన్ని నిర్వహించలేని వాడికి వాడు పొందగలిగిందే ఉంటుంది, వాడు ఏమీ పొందలేడు. కాబట్టి వాడు సమస్తమును కోల్పోతాడు. కాబట్టి శోకో నాశగితే సర్వం, నాస్తి శోక సమోరిపోహు. లోకంలో శోకముతో సమానమైనటువంటి శత్రువు లేడు, ఉత్సాహముతో సమానమైన మిత్రుడు లేడు. లోకంలో అందరికన్నా గొప్ప మిత్రుడు ఎవరో తెలుసా అండి? ఉత్సాహమే. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహ పరం బలం, సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం. అసలు ఉత్సాహం ఉన్నవాడికి దుర్లభం అన్న మాట లేదు. ఆ ఉత్సాహం ఉండి మనం ఎందుకు చెయ్యలేము, మనం చెయ్యగలమనుకున్నాడు అనుకోండి, వాడు సాధించగలడు, వాడు ఆ ప్రయత్నం మీద పూనికతో నిలబడగలడు. అసలు ఆ ఉత్సాహమే లేనివాడు ఎన్ని సంభారములు ఉన్నా, ఎన్ని వనరులు ఉన్నా వాడు చెయ్యగలిగినటువంటి విషయం ఉండదు. కాబట్టి అది క్షుద్రం హృదయ దౌర్బల్యం. సిగ్గుగా లేదు నీకు ఈ మాట అనడానికి, కూలబడిపోతావా సిగ్గు లేకుండా, గాంధీవాన్ని విడిచిపెట్టావా, ఒళ్ళంతా చెమటలు పట్టాయా, భీరువు అయిపోయావా, భయపడిపోయానని చెప్తున్నావా, యుద్ధం చెయ్యనట్టున్నావా, నీకు అసహ్యం పుట్టట్లా నీ మాటల మీద నీకు. కాబట్టి

ഹൃദയ ദുർബല്യം ത്യക്യോ തിഷ്ടപരം തപ. విడిచిపెట్టు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఎవరు ఆ దౌర్బల్యాన్ని పొందారో వాడు విడిచిపెట్టాలి తప్ప, పక్కవాడు విడిచిపెట్టు విడిచిపెట్టు విడిచిపెట్టు విడిచిపెట్టని ఎన్ని మాటలు చెవిలో చెప్పినా వాడు విడిచిపెట్టనంతసేపు వాడి ధైర్యం మళ్లీ వాడికి రాదు. ఇప్పుడు అర్జునుడికి మళ్లీ ధైర్యం కలగడం అన్నది ఎక్కడుందంటే, ఆ మోహం పోవాలి. ఆ మోహం పోయి మళ్లీ తాను ఏది స్మృతిని పొందాలో అది స్మృతిలోకి వస్తే, తన కర్తవ్యమేదో తనకి గుర్తొస్తే, తన ధర్మమేదో తనకి జ్ఞాపకానికి వస్తే, తాను చెయ్యవలసిన పని చెయ్యడానికి తాను ఉద్యుక్తుడైతే తాను చేసేయగలడంతే. కాబట్టి నువ్వు ఉత్తర క్షణం ఆ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టేసేయి. విడిచిపెట్టేసి ఉత్తిష్ట, లేచి అర్జున ప్రారంభించు యుద్ధాన్ని. ఉత్తిష్ట అన్న మాటకు అర్థం ఇక్కడ కేవలం శరీరంతో లేవడం కాదు. ఉత్తిష్ట అన్న మాటకు అర్థం పూర్వం ఎలా నిలబడ్డావో అలా నిలబడు. ఈ యుద్ధానికి వచ్చే ముందు ఎంత సంతోషంగా వచ్చావో, ఇన్నాళ్లకి నా పగ తీరుతోంది, ఇన్నాళ్లకి దుష్టబుద్ధి కలిగినటువంటి కౌరవుల్ని మట్టు పెడుతున్నాను, నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను, క్షత్రియుడని పుట్టినందుకు దుష్టుల్ని సంహరించే ధర్మాన్ని నిలబెడుతున్నాను అని ఏ పూనికతో వచ్చావో ఆ పూనికను నువ్వు పొందు. ఆ పూనికను నువ్వు పొందావు అనడానికి గుర్తేమిటో తెలుసా? మళ్లీ నువ్వు గాంధీవం పట్టుకు లేచి నిలబడాలి. పడిపోయిన అర్జునుణ్ణి లేవదీయడానికి 18 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చిందండి. పడిపోవడం చాలా తేలిక జీవితంలో, పైకి లేవడం అంత తేలిక కాదు. మళ్లీ పైకి లేవాలంటే మానసికంగా బలహీన పడిపోయిన వాడు లేవాలి అంటే కృష్ణ పరమాత్మ లాంటి ఆచార్యుడు దొరకాలి. మళ్లీ అంతటి సద్బోధ దొరకాలి. తన ధర్మం తనకి తెలియాలి. తెలిసి లేచి నిలబడి మళ్లీ గాంధీవాన్ని పట్టుకోవాలి. అందుకే మనందరం కూడా ఆ ధర్మక్షేత్రంలో ఉన్న వాళ్ళమే. అర్జునుడు మిష అంతే. మనందరం కూడా ధర్మక్షేత్రంలో ఇలాగే దిక్కు తెలియక పడిపోయి ఉన్నాం. మనం ఏం చెయ్యాలో మనకి తెలియదు. మన ధర్మమేమిటో మనకి తెలియదు. మనం ఎలా ప్రవర్తించాలో మనకి తెలియదు. మనం ఈశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలో మనకి తెలియదు. సభలోకి వస్తే ఎలా కూర్చోవాలో మనకి తెలియదు. ఎదురు కుర్చీ మీద కాళ్ళు పెట్టి పెద్దల ముందు కూర్చోవచ్చో కూర్చోకూడదో కూడా మనకి తెలియదు. తెలియని స్థితిలో సభలో పడిపోయి ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి భగవద్గీత వస్తుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని స్పృశించడానికే భగవద్గీత. నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, నీ ధర్మమునందు నువ్వు నిలబడగలిగితే అదే నీ కర్తవ్యం. నేను ఈ సభకు వచ్చినప్పుడు మా ఆఫీస్ నుంచి వచ్చినట్టు ప్యాంటు చొక్కాతో రావచ్చు. ప్యాంటు చొక్కాతో వచ్చి కూర్చున్నా నేను భగవద్గీత చెప్పగలను. కానీ నేను ఎందుకు రాలేదు? నాకో ధర్మం ఉంది, నాకో కర్తవ్యం ఉంది. నేను ఇక్కడ భగవద్గీత మాట్లాడేటప్పుడు నేను ఒక వైదికమైన దుస్తులతో రావాలి. ఒక గోరు చుట్టు కోసే డాక్టరు ప్యాంటు చొక్కా వేసుకుని బూట్లు వేసుకునున్న గోరు చుట్టు కొయ్యగలడు. కానీ ఆకుపచ్చటి సూటు వేసుకుని వేసుకొచ్చిన ప్యాంటు చొక్కా బయట వదిలేసి పర్సు, సెల్ ఫోను, వాచి, ఉంగరాలు కూడా తీసేసి కాంపౌండర్కి ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్లోకి ఎందుకు వెళ్తున్నాడు? కర్తవ్యతానిష్ట, ఒక మర్యాద. సన్యసించిన వ్యక్తి నేను సర్వసంగ పరిత్యాగిని అని కాషాయం ఎందుకు కట్టుకుంటున్నాడు? ఇంకా తాను పట్టుకోవలసింది ఏమీ లేదు అని గుర్తు. నేను అన్నీ విడిచిపెట్టేశానని గుర్తు ఏమిటంటే ఆయన పట్టుకున్న కాషాయం. ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని సంకేతిస్తుంది. నువ్వు దేని కొరకు వచ్చావో దాని కొరకు నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి కావలసిన ధర్మాన్ని నువ్వు పట్టుకోవాలి. అలా నువ్వు నిలబడగలగాలి, అలా నువ్వు కూర్చోగలగాలి, అలా నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించగలగాలి. యుద్ధభూమికి వచ్చినటువంటి వాడు భూతదయ గురించి మాట్లాడడానికి ఇన్ని తపస్సులు చేసి అస్త్రాలు పొందింది. ఇన్ని అస్త్రాలు పొందినవాడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడా? క్షత్రియుడు. సన్యాస ధర్మాన్ని, బ్రాహ్మణ ధర్మాన్ని స్వీకరించి భూతదయ అంటూ ఉపన్యాసాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోవడానికే? అదా క్షత్రియుడు చేయవలసిన పని? ఎంత మోహానికి లోనైపోయావు. క్షుద్రం హృదయ దౌర్బల్యం. నీకు అక్కర్లేని ధర్మాన్ని నువ్వు పట్టుకున్నావు. దానివల్ల వచ్చింది నీకు ఈ దౌర్భాగ్యం అంతా, దానివల్ల వచ్చింది ఈ దౌర్బల్యం అంతా. నీ ధర్మాన్ని నువ్వు పట్టుకో. ఈ భూతదయ గురించి మాట్లాడవలసిన వాడు బ్రాహ్మణుడు. ఈ భూతదయ గురించి ఉపన్యాసాలు చెప్పవలసిన వాడు బ్రాహ్మణుడు. ఈ భూతదయని పాటించవలసిన వాడు బ్రాహ్మణుడు. లోకంలో ధర్మం నిలబడడానికి అధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు క్షత్రియుడు. నీ ధర్మం, నీ కర్తవ్యం అది. ఒక ధర్మాన్ని విడిచిపెట్టి ఇంకో ధర్మాన్ని

పట్టుకోవడం వల్ల వచ్చినటువంటి మోహబుద్ధి చేత కింద పడిపోయావు. ఇప్పుడు నువ్వు పురుషుడవై ఇంత గొప్పవాడవై నపుంసకుడవయ్యావు. నువ్వు స్త్రీవా పురుషుడివా? సమాజంలో ఎక్కడ ఉన్నా నువ్వు ప్రశ్నే. స్త్రీ సభలోకి వచ్చిందనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు సభలోకి వచ్చాడనుకోండి ఇబ్బంది లేదు, స్త్రీ ఇంట్లో ఉందనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు ఇంట్లో ఉన్నాడనుకోండి ఇబ్బంది లేదు, స్త్రీ రిజర్వేషన్ ఫామ్ పట్టుకుని రైల్వే కౌంటర్కి వెళ్ళిందనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు రైల్వే రిజర్వేషన్ ఫామ్ పట్టుకుని రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళాడు అనుకోండి ఇబ్బంది లేదు, నపుంసకుడు రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది. ఎక్కడికి వెళ్ళినా ప్రశ్న, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది. నపుంసకుడు నువ్వు క్లీబహ అన్నాడు. నువ్వు క్లైబ్యం, నువ్వు నపుంసకుడు అయ్యావు. ఇవాళ నువ్వు మగవాడివి, పురుషుడివి, క్షత్రియుడివి, సిగ్గులేదు ఇలా మాట్లాడడానికి. ఒక ఆచార్యుడు, ఒక గురువు ధర్మమునందు మళ్లీ శిష్యుణ్ణి నిలబెట్టడానికి, మళ్లీ పూనిక కల్పించడానికి గురువు మాట్లాడడం అంటే అలాగే ఉంటుంది. దాని అస్తమానం గడ్డం పట్టుకుబతి మాలరు గురువుగారు. గురువుగారు మాట్లాడవలసి వస్తే, అజ్ఞానంలోంచి పైకెత్తవలసి వస్తే, మూఠా జహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభతే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అన్నారు జగద్గురు శంకరభగవత్పాదులు. కాబట్టి జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు కురుక్షేత్రంలో, అర్జునుడి కొరకు కాదు. తరువాతి కాలంలో, తరువాతి యుగాలలో, తరువాత దేశకాలములయందు వచ్చేటటువంటి సమస్త మనుష్య జాతి ధర్మమునందు వైక్లభ్యమును పొందితే భగవద్గీతయే శరణ్యం. మళ్లీ ధర్మమును ఊంచుకోవడానికి ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ ధర్మమైనా సరే వాళ్ళు పట్టుకోవాలి అంటే, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది, గృహస్థు ధర్మం గృహస్థుది, వానప్రస్థు ధర్మం వానప్రస్థుది, సన్యాసి ధర్మం సన్యాసిది. తప్ప సన్యాసి ధర్మాన్ని గృహస్థు పట్టుకోకూడదు, వానప్రస్థు ధర్మాన్ని బ్రహ్మచారి పట్టుకోకూడదు, బ్రహ్మచారి ధర్మాన్ని గృహస్థు పట్టుకోకూడదు. ఎవడి ధర్మాన్ని వాడు పట్టుకోవాలి, ఒకటి ధర్మాన్ని ఒకటి పట్టుకుంటే పాడైపోతాడు. బ్రహ్మచారి తలకాయ దూకోకూడదు, గృహస్థు తలకాయ దూకోవాలి. బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు, గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు. గృహస్థు రేపటి కొరకు దాచుకోవచ్చు. సన్యాసికి ఈ పూట అన్నం దొరికితే మళ్ళీ సాయంకాలం అన్నం కోసం దాచుకోవడానికి వీల్లేదు సన్యాసి. గృహస్థు బయట వర్షం పడుతుంటే ఇంట్లో పొయ్యి మీద అన్నం వండుకోవచ్చు. సన్యాసి ఎట్టి పరిస్థితుల్లో అగ్నిహోత్రం మీద ఏది వండుకు తినకూడదు. అగ్నిని ముట్టుకోడు కాబట్టి చివరి శరీరాన్ని కూడా అగ్నిలో వ్రేల్చరు, భూమిలో పాతిపెట్టేస్తారు. ఎవరి ధర్మం వారిది. బట్ట మార్చుకున్నది ధర్మం కాదు, లోపల మనసు మార్చుకుని పట్టుకున్నది ధర్మం. లోపలి మార్పు రాకుండా పైకి తెచ్చుకున్నటువంటి మార్పులు డాంబికాలు, ఆడంబరాలు. ఇది తెగేసి చెప్పేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరు ఏది పట్టుకోవాలో అదే పట్టుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కాషాయం కట్టుకోకూడదు. కాషాయం కట్టుకున్నా, కాషాయం వేసుకున్నవాడు సర్వాన్ని పరిత్యజించేశాడని గుర్తు. అన్నీ విడిచిపెట్టేస్తే కాషాయం వేసుకోవాలి. విడిచిపెట్టకుండా కాషాయం వేసుకుని తిరగకూడదు. తెల్లటి బట్ట మాత్రమే కట్టుకోమని వేదంలో పటలపన్నం చెప్తోంది. గృహస్థుకి తెల్లటి వస్త్రం వినా కాషాయాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకునే అధికారం కూడా లేదు. ఒక్క సన్యాసికి మాత్రమే నిర్దేశింపబడిన రంగు కాషాయం.

0: FM 90.4. కత్తెర తెగులు పురుగులను నిర్మూలించే సహజ పద్ధతి. కత్తెర తెగులు పురుగులు మొక్కల, ముఖ్యంగా మొక్కజొన్న ఆకులను తిని జీవిస్తాయి. మొక్కజొన్న ఆకులకి వాస్తవంగా జరిగిన దానికన్నా నష్టం ఎక్కువగా తోస్తుంది. మొక్క పెరిగే కొద్దీ అది ఆ నష్టాన్ని చాలా వరకు భర్తీ చేసుకుంటుంది. కండలికి నష్టం జరగడం తక్కువే కానీ అది తీవ్రంగానూ ఉండవచ్చు. అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం చేయడానికి ముందే కత్తెర తెగులు పురుగులు చాలా వరకు నశిస్తాయి. రైతులకి చీమలు, కందిరీగలు, లేడీబర్డ్ కుమ్మరి పురుగు వంటి నేస్తాలెన్నో ఉన్నాయి. మొక్కజొన్న పంట మీది కత్తెర తెగులు పురుగులని చాలా వరకు అవే తినేస్తాయి. కానీ రసాయనిక కీటకనాశనులను స్ప్రే చేస్తే ఈ నేస్తాలు కూడా చనిపోతాయి. కత్తెర తెగులు పురుగు చిమ్మెటలు చాలా దూరాలకి ఎగిరిపోయి ఎన్నో గుడ్లు పెడతాయి. అవే కత్తెర తెగులు పురుగులవుతాయి. ఈ పురుగులు మొక్కజొన్న ఆకు మొదళ్లలో దాగి ఉంటాయి. కీటకనాశనులు అక్కడికి చేరలేవు కానీ రైతుల నేస్తాలు చేరగలవు. కాబట్టి రైతు నేస్తాలని చంపితే కత్తెర తెగులు పురుగులు బతికిపోతాయి.
1: మేము రసాయనాల్ని స్ప్రే చేశాం కానీ గొంగళి పురుగులు చావలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. కొంతమంది అమ్మో రసాయనాలు చల్లినా ఈ పురుగులు చావటం లేదంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి అన్నారు. అప్పటికే 3 సార్లు స్ప్రే చేశాను అయినా అవి చావలేదు. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.
0: కత్తెర తెగులు పురుగులని సహజంగా చంపే పద్ధతి నేర్చుకుందాం. కాని ముందు ఎంబూ కౌంటీ కెన్యాకి చెందిన శిక్షితుడైన ఒక స్కౌట్ ద్వారా కత్తెర తెగులు పురుగులని ఎలా గుర్తించాలో నేర్చుకుందాం.
1: కత్తెర తెగులు పురుగులు బాల్య దశలో చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ పెరుగుతున్నప్పుడు వాటి రంగు మారి శరీరం పెరిగి వాటి తలల మీద తిరగేసిన వై ఆకారం, చదరంలా రూపొందే చుక్కలు కనిపిస్తాయి. బాల్య దశలో పురుగులు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి కనిపించవు.
0: కత్తెర తెగులు పురుగు ఎదిగి చిమ్మటగా మారుతుంది. అది రాత్రుల్లో బాగా చురుకుగా ఉంటుంది. పక్షులు, గబ్బిలాలు, సాలిపురుగులు, అనేకమైన ఇతర పురుగులతో పాటు చిమ్మెటలను కూడా తింటాయి. రైతుల క్షేత్ర పాఠశాలల్లో సభ్యులు తమ పొలాల్లోని ప్రయోజనకారకాలైన కీటకాలని గుర్తించే శిక్షణ పొందుతారు. కొన్ని కుమ్మరి పురుగులు, ఇయర్విగులు కత్తెర తెగులు గ్రుడ్లని, చిన్న పురుగులని తింటాయి. ఇయర్విగులు మొక్కజొన్న పొత్తుల్లో దాక్కుంటాయి. పొత్తులని, ఎండుటాకులని పొలంలో వదిలితే ఇయర్విగులు వాటికి ఆకర్షితమవుతాయి. లేడీబర్డ్ కుమ్మరి పురుగులు గ్రుడ్లని, కత్తెర తెగులు పురుగు పిల్లలని తినేస్తాయి. చాలా మందికి గుండ్రంగా పెరిగి పెద్దవైన లేడీబర్డ్ కుమ్మరి పురుగుల గురించి తెలుసు కానీ వాటి తొలి దశల గురించి తెలియదు. పొడవుగా నల్లగా పాకే ఈ పురుగులు నిజానికి లేడీబర్డ్ కుమ్మరి పురుగులే. ఇవే పెద్దవై లేడీబర్డ్ కుమ్మరి పురుగులవుతాయి. మీ పొలం చుట్టూ చెట్లు, పొదలు, గడ్డిపూల మొక్కలు ఉంటే రైతుల నేస్తాలకి ఆహారము, నివాసము సమకూర్చిన వాళ్లవుతారు. ఈ పాటికి మీ మొక్కజొన్న పంట ఎదగడం మొదలవుతుంది. ఈ మంచి పురుగులు మీ పొలాల్లోకి చేరి కత్తెర తెగులు పురుగులని, ఇతర కీటకాలని అదుపు చేయడంలో దోహదపడతాయి. ముఖ్యంగా

0: చీమలు ఎల్లప్పుడూ పెద్ద సంఖ్యలో ఉంటాయి కాబట్టి బాగా పనికొస్తాయి. కత్తెర తెగులు పురుగులు ఆకు మొదళ్లలో దాక్కున్నప్పటికీ ఇవి వాటిని వెతికి వేటాడి చంపుతాయి. ఎంబూ కౌంటీకి చెందిన సృజనాత్మక రైతు జాన్ ఫుండి తన మొక్కజొన్న పొలంలోకి చీమలను ఎలా ఆకర్షిస్తాడో ఆయన మాటల్లోనే విందాం. మా అమ్మ మొక్కజొన్నని ఎండబెడుతున్నప్పుడు వాటిలోని గొంగళి పురుగులని చీమలు తినడాన్ని గమనించాను. అలాగే నెయ్యి దొరికితే తినేవి. వాటికి నెయ్యి అంటే ఇష్టమని దాన్ని మొక్కజొన్న మొక్కలకి పూస్తే దాన్ని తినడానికి వచ్చే చీమలు గొంగళి పురుగులను కూడా తింటాయి అని గ్రహించాను. మొక్కజొన్న మోకాలు ఎత్తుకు పెరిగి పూత పట్టబోతున్నప్పుడు నెయ్యి పూస్తాను. ప్రతి మొక్కకి వేళతో అద్దుతాను. చీమలు ఉన్న మొక్కలకి పూయక్కర్లేదు, అవి ఎలాగూ పట్టాయి కాబట్టి.
1: మొదట
0: కాండం మొదట్లో నెయ్యి అద్దుతాడు జాన్. కంకులు పెరుగుతున్నప్పుడు కాండం మీద మీటర్ ఎత్తు వరకు పూస్తాడు. మనుషుల్లాగానే కత్తెర తెగులు పురుగులకి కూడా జబ్బు చేస్తుంది. పొలంలో బూజు వలన చనిపోయిన పురుగులు మీకు కనిపిస్తాయి. బూజు ముదిరాక పురుగులు గట్టిపడి తెలుపు లేత ఆకుపచ్చ రంగుల్లోకి మారి చనిపోతాయి. అయితే కత్తెర తెగులు పురుగులు అన్నిటినీ రైతు నేస్తాలో చంపలేవు కాబట్టి మీ పొలాన్ని 2 వారాలకొకసారి పరిశీలించండి. కత్తెర తెగులు పురుగులని వాటి గుడ్ల సముదాయాలని చేతులతో నలిపేయండి. మొక్కలకి మొదట్లో తెగుళ్లు సోకగలవు కాబట్టి కనీసం 6 వారాల వరకు అలా చెయ్యండి.
2: మా ఇంటి దగ్గర పొలంలో కత్తెర తెగులు పురుగుల్ని స్వయంగా చేత్తో ఏరేసిన తర్వాత చక్కటి దిగుబడి వచ్చి నేను పట్టించుకోని ఇతర పొలాల్లో అసలు దిగుబడే రానప్పుడు నాకు దాని విలువ తెలిసింది. మా బృందంలో దీని గురించి ఒకళ్ళకొకళ్ళం నేర్పుకుంటాం. పాటించిన వాళ్ల దగ్గర ఆహారాన్ని చూసి మిగిలిన వాళ్లు కూడా ఇలా చేయటానికి మొగ్గు చూపుతున్నారు.
0: కొందరు రైతులు స్థానికంగా ఉచితంగా దొరికే మొక్కలని వాడతారు. ఆరోన్ న్యాగి 1/2 హెక్టేర్ మొక్కజొన్న పొలంలో చల్లడానికి స్థానికంగా ఒక ద్రవాన్ని తయారు చేసే పద్ధతిని చెప్తున్నారు. గుప్పెడు అడవి బంతిపూల కొమ్మలని, గుప్పెడు టెఫ్రోసియా మొలకలని, కొన్ని ఎలోవెరా ఆకులని, గుప్పెడు పండుమిరపకాయలని తీసుకోండి.
3: ఎలోవెరా చాలా ఘాటు కాబట్టి దాన్ని ఎంచుకున్నాను. బంతిపూల వాసన చిమ్మటలకి నచ్చదు. ఇక మిరపకాయల చేదు ఈ మిశ్రమానికి మరింత బలాన్నిస్తుంది.
0: ఒక శుభ్రమైన సంచి మీద వీటన్నిటినీ తరిగి ఆ ముక్కలని 6 లీటర్ల నీళ్లలో కలపాలి. 1/2 గంట సేపు ఆ నీళ్లని ఉడకబెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న పొట్లంతో ముక్కు పొడి కలిపి 5 నిమిషాల పాటు కలియదీప్పాలి. స్ప్రేయర్ నాజిల్కి అడ్డుపడగల బెడ్డలన్నీ తొలగిపోయేంత వరకు మిశ్రమాన్ని వడగట్టాలి. మిశ్రమంతో 1-5 లీటర్ల జాడీ నింపి మూత కట్టి నీడలో ఉంచాలి. మరుసటి రోజు అది ఉబ్బినట్లు కనిపిస్తే పులవడం మొదలైందని అర్థం. మూతకి చిన్న చిల్లు పొడిస్తే లోపలి వాయువు బయటికి వెళ్లిపోతుంది. దాన్ని 1 వారం పాటు అలా పులవనివ్వాలి. ఇప్పుడది స్ప్రే చేయడానికి సిద్ధమైంది. కాని అది చాలా ఘాటు కాబట్టి మీరు దాన్ని పలచగా చెయ్యాలి. లీటర్ మిశ్రమాన్ని 20 లీటర్ల నీళ్లలో కలపాలి. అందులో ఆరోన్ చిన్న పొట్లంతో వాషింగ్ పౌడర్ కూడా కలుపుతాడు.
3: సోపు అతుక్కుంటుంది కాబట్టి కలుపుతాను. కలపకపోయినా మిశ్రమం బానే పనిచేస్తుంది.
0: స్ప్రే మీ చర్మాన్ని మండించగలదు గనుక పొడవైన ఫ్యాంటు, పొడవు చేతుల చొక్కా, గ్లోవ్స్ తప్పకుండా ధరించాలి. స్థానికంగా దొరికే మొక్కలతో కూడా మీరు మీ మిశ్రమాన్ని తయారు చేసి అవి పనిచేస్తాయేమో చూడవచ్చు. పాతకాలంలో రైతులు గొంగళి పురుగులని అరికట్టడానికి వాడిన పద్ధతిని కొద్దిగా మార్చి నెఫా త్యాగి బూడిద ముక్కు పొడి కలిపాడు. 2 చిన్న పొట్లాల ముక్కు పొడిని 1 మూటెడు బూడిదలో కలిపి ఆ తర్వాత దానికి 6 మూటెడు ఇసుక కలిపాడు. నెఫాట్ ఆ మిశ్రమాన్ని 1 చిన్న డబ్బాతో దెబ్బతిన్న ఆకుల మొదళ్లలో కొద్ది కొద్దిగా చల్లాడు.
3: చాలామంది రసాయనాలు చల్లారు కానీ అవి పనిచేయటం లేదు. కత్తెర తెగులు పురుగులు నశించలేదు కాబట్టి నేను పొగాకు, బూడిద, ఇసుక వాడడానికి నిర్ణయించుకున్నాను. ఈ పురుగులు దాగి ఉండే ఆకుల మొదళ్లలోకి చేరడానికి ఇసుక తోడ్పడుతుంది. దీన్ని చల్లిన చోట పంట బానే ఉంది, కానీ చల్లని చోట దెబ్బతిన్నది.
0: మనం నేర్చుకున్నదేమిటి? కత్తెర తెగులు పురుగులు చేసే హాని ఉన్నదానికన్నా ఎక్కువగా అనిపిస్తుంది. పక్షులు, సాలెపురుగులు, కొన్ని కుమ్మరి పురుగులు, చీమలు, కందిరీగలు, జబ్బులు కత్తెర తెగులు పురుగులని చంపి అవి చేసే హానిని చాలా వరకు అరికట్టగలవు. మొక్కజొన్న మొక్కల కాండాలకి నెయ్యి పూస్తే చీమలు పట్టి ఆకుల్లో దాగిన కత్తెర తెగులు పురుగులని హతమారుస్తాయి. మీ పొలానికి చుట్టుపక్కల్లో చెట్లు, పొదలని పెరగనిస్తే రైతు నేస్తాలు వాటిలో పెరుగుతూ తింటూ ఉండవచ్చు. రసాయనిక కీటక నాశనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లవద్దు. అవి రైతు నేస్తాలని చంపేస్తాయి కాబట్టి మీ పొలంలో కత్తెర తెగులు పురుగులు ఎక్కువ కావచ్చు. మొదటి 6 వారాల్లో మీ పొలాన్ని వారానికి కనీసం 2 సార్లు పరిశీలించి

0: గుడ్ల సముదాయాలని కత్తెర తెగులు పురుగులని నాశనం చేయండి. పురుగు పట్టిన మొక్కల మీద ఉడకబెట్టిన మిశ్రమాన్ని చల్లండి. లేకపోతే బూడిద, ఇసుక, ముక్కు పొడి కలిసిన మిశ్రమాన్ని పురుగు పట్టిన ఆకుల మొదళ్లలో చల్లండి. పొలం మీద రైతు నేస్తాలని, స్థానిక మొక్కలని వాడితే కత్తెర తెగులు పురుగులని అదుపు చేసి మీకు చక్కటి ఆరోగ్యవంతమైన దిగుబడిని ప్రకృతే మీకు బహుమతిగా ఇస్తుంది.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విస్టు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే శ్రీనిధి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఆడ మగ తేడా లేకుండా చాలా వరకు వ్యాధుల్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంటాయి. మొటిమలు రావడం, బరువు పెరగడం, జుట్టు చిట్లిపోవడం, డిప్రెషన్ ఇలాంటి సమస్యలన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంటాయి. అయితే ఆయా లోపాలు కొన్ని రకాల ఆహారాలతో నివారించుకోవచ్చట. అవి ఏంటో తెలుసుకుందాం. ముందుగా స్పిరులినా. ఈ స్పిరులినా తినడం వల్ల ఈస్ట్రోజన్ నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల పొట్ట పెరగడం, తేనుపులు రావడం, అరచేతులు పాదాలు చల్లగా అవడం, జుట్టు ఊడడం, చిరాగ్గా ఉండడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. కాస్తంత స్పిరులినా పొడిని నీళ్లలో లేదా జ్యూస్ లో కలిపి తీసుకోవడం వల్ల అందులోని ఫ్యాటీ ఆమ్లాలు కాలేయ జీవక్రియకు తోడ్పడతాయి. మరి ఇలా ఈస్ట్రోజన్ ను తగ్గించుకోవచ్చు. మరి నెక్స్ట్ ఏంటి అంటే దాల్చిన చెక్క. మధుమేహానికి కారణమైన దాల్చిన చెక్క మధుమేహానికి కారణమైన ఇన్సులిన్ సమతుల్యాన్ని దెబ్బతినకుండా చేస్తుంది. ఆ తర్వాతది చేప. మన చేపలో సెలీనియం అనేది పుష్కలంగా ఉంటుంది. జీవక్రియలో కీలకమైన థైరాయిడ్ హార్మోన్ పనితీరుకు కూడా తోడ్పడుతుంది. చేపల్ని తినేవాళ్ళు చేపల్ని తినచ్చు, మరి చేపల్ని తినని వాళ్ళు ఈ ఖనిజం ఎక్కువగా ఉండే పుట్టగడుగులు అరటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల సెలీనియం అనేది మన బాడీలోకి వస్తుంది. ఆ తర్వాతది అరటిపండు. నిద్రకి ప్రధాన కారణమైన మెలటోనిన్ హార్మోన్ లోపం తలెత్తకుండా చేస్తుంది. కాబట్టి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కోసం అరటి పండును తీసుకోవచ్చు. ఆ తర్వాతది నెయ్యి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ ను ఇది నియంత్రిస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువైతే రక్తంలోని చక్కెరలన్నీ కొవ్వుగా పేరుకోవడంతో పాటు విపరీతమైన ఆకలి, చికాకు, తలనొప్పి, ఆందోళన, బీపీ వంటి లక్షణాలు చోటు చేసుకుంటాయి. మరి ఆ తర్వాతది పాలకూర. కొవ్వుని కరిగించే ఎడిపోనెక్టిన్ హార్మోన్ శాతాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. ఇది కొవ్వుని కరిగించడంతో పాటు ఒత్తిడి, ఆందోళన తలెత్తకుండా చేస్తుంది. అయితే హార్మోన్లన్నీ ఒకదాంతో ఒకటి అనుసంధానమై శరీరాన్ని నడిపిస్తాయి. కాబట్టి అన్ని రకాల హార్మోన్లతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. ఓకే లిజనర్స్, మరి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని ఎలా నియంత్రించవచ్చో తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు వయసు భయపడ్డ వాళ్ళలో కొందరు పగలంతా ఏదో పనిచేస్తూ ఉంటారు, కొందరేమో మధ్యాహ్నం ఓ అరగంటో గంటో విశ్రాంతి తీసుకుని మళ్లీ లేస్తారు. దీని వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఏ పని చేయకుండా బద్ధకంగా రోజంతా ఎక్కువ సేపు నిద్రపోయే వాళ్లకు మిగిలిన వాళ్ళకన్నా 3 రెట్లు ఎక్కువగా అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఎందుకంటే మెదడులో బీటా ఎమిలాయిడ్ అనే ప్రోటీన్ పేరుకుపోవడమే అల్జీమర్స్ కి కారణమని, ఇది పగటి వేళ కాసేపటికోసారి నిద్రపోతూ లేస్తూ ఉండే వాళ్లలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే రాత్రి వేళ సరిపడా నిద్రపోయే వాళ్లలో ఈ ప్రోటీన్ జాడలు లేకపోవడంతో వాళ్ళకి అల్జీమర్స్ వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది అని అంటున్నారు. ఓకే లిజనర్స్, మరి తెలుసుకున్నాం కదా రాత్రి పడుకోవడానికి ట్రై చేయాలి, అలాగని ఏ పని చేయకుండా పొద్దున్నంతా పడుకుంటూ ఉండకూడదు. మరి మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ రాబోతుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫ్

0: ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు వేసవిలో ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం తింటే మంచిదన్న విషయం అందరికి తెలిసిందే. ఆయుర్వేద వైద్యులతో పాటు అలోపతి నిపుణులు కూడా ఇవి ఆరోగ్యానికి మంచివే అని అంటున్నారు. ఎండు ద్రాక్షలోని పీచు కారణంగా జీర్ణశక్తికి అవి చాలా మంచివి. మలబద్ధకం డయేరియాను నివారిస్తాయి. మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడతాయి. వీటిల్లో పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దాంతో ఇవి ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళకి ఎంతో మేలు. అలాగే ఇందులోని ఫినాలిక్ పదార్థాలు క్యాన్సర్ రాకుండాను అడ్డుకుంటాయి. బీపీ నియంత్రణకు ఇవి చాలా మంచివి. మధుమేహంతో బాధపడే వాళ్లకు ఇతరాత్రా స్నాక్స్ తినడం కన్నా ఇవి చాలా మేలు చేస్తాయి. ఎండు ద్రాక్షలో ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వీటిని తినడం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. వీటిని తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ళ వ్యాధులు కూడా తగ్గుతాయి. కాలేయ ఆరోగ్యానికి దోహదపడతాయి. ఆయుర్వేదం ప్రకారం వాతాపిత దోషాలున్న వాళ్ళకి ఇవి ఎంతో ఉపయోగపడతాయట. ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా లేని వాళ్ళకి ఎండుద్రాక్ష తింటే ఆరోగ్యం బాగా మెరుగవుతుంది. ఇవి మెదడుకు మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, నిశిత దృష్టి వంటివి పెరుగుతాయి. ఆయుర్వేదం ప్రకారం వీటి వల్ల సంతాన సాఫల్యత కూడా పెరుగుతుందట. మరి క్రిస్మస్ గురించి అయితే తెలుసుకున్నాం కదా లిజనర్స్. మరి ఇప్పుడు పొట్ట పెరగడం వల్ల గుండెకు ప్రాబ్లం అవుతుందంట. మరి దాని గురించి అయితే తెలుసుకుందాం. పొట్ట పెరిగితే వచ్చే సమస్యల గురించి మనకు తెలియంది కాదు. లావుగానే ఉన్న పొట్ట లేని వాళ్ళతో పోల్చితే సన్నంగానే ఉన్న పొట్ట ఉన్న వాళ్ళకి హృద్రోగాలు వచ్చే అవకాశం ఎక్కువని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ పేర్కొంటుంది. ఇందుకోసం వాళ్ళు 45 ఇయర్స్ దాటిన వాళ్లను 15,000 మందిని సుమారు 16 సంవత్సరాల పాటు పరిశీలించగా వాళ్లలో ఊబకాయలు ఉన్న వాళ్ళకన్నా పొట్ట ఉన్న వాళ్ళకే హృద్రోగాలు ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు. దీన్ని బట్టి పొట్ట పరిమాణం ఎక్కువగా ఉంటే వ్యాయామం మీద దృష్టి పెట్టడం తప్పనిసరి అంటున్నారు. ఎక్కువసేపు కూర్చోకుండా ఉండటం, మెట్లు ఎక్కి దిగడం, పిండి పదార్థాలు తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. బరువు తగ్గడం కన్నా పొట్ట తగ్గడం ముఖ్యమనేది బాగా గుర్తించాల్సిన విషయం. మరి ఇన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా లిజనర్స్. మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. అల్జీమర్స్ వ్యాధిని సంగీతంతో తొలగించవచ్చు అంట, మరి దాని గురించి అయితే తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అల్జీమర్స్ రోగుల సంఖ్య పెరుగుతోంది. దీని వల్ల జ్ఞాపక శక్తి తగ్గడమే కాకుండా ఆలోచన శక్తి కూడా రోజు రోజుకి క్షీణిస్తుందట. అయితే అందుకు కారణమైన భాగాలకు సంగీతం మందులా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ఊటా హెల్త్ కు చెందిన పరిశోధకులు చెప్తున్నారు. సంగీతం కారణంగా మెదడులోని ఆయా భాగాలు చురుగ్గా మారుతాయట. ఇందుకోసం వీళ్ళు కొందరు అల్జీమర్స్ రోగుల్ని ఎంపిక చేసి వాళ్లలో జ్ఞాపక శక్తిని తిరిగి తెప్పించేందుకు పాత పాటల్ని వినిపించారట. అవి వింటూ వాళ్ళు క్రమంగా హమ్ చేయడాన్ని, ఆయా భాగాల్లో మెదడు కణాలు చురుగ్గా మారడాన్ని గమనించారట. అంతేకాదు, క్రమం తప్పకుండా ఆ పాటల్ని వినడం వల్ల వాళ్లలో మతిమరుపు క్రమంగా తగ్గి కాస్త ఆలస్యంగానైనా విషయాల్ని గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించారట. అందుకే పెద్దవాళ్ళకి వాళ్ళ మనసుకు నచ్చిన పాత పాటల్ని రోజు కాసేపు వినిపించడం వల్ల మతిమరుపు నియంత్రించవచ్చు అని చెప్తున్నారు పరిశోధకులు. ఓకే లిసనర్స్, మరి ఈ రోజు అయితే చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే శ్రీనిధి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలు అందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0881623796237295.

బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: FM 90.4
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
2: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు 1వ భాగం సాంఘిక శాస్త్రం పాఠం వింటారు.
3: స్వతంత్ర భారత రథసారథి అయి సమరాన దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండుకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగువారికొక రాజ్యం కోరి ఆహుతి ఆయను అమరజీవి, ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన ఈ సంఘం, ఈ సంఘం, ఈ దేశం, ఈ జాతిని నువ్వు మరువద్దు, నీతిని నిలిపి జాతిని నడిపిన మహనీయులనే మరువద్దు.
4: ఏ రాణి, తాతయ్య ఏవో ఫోటోలు చూసుకుంటూ దేశభక్తి గేయాలు పాడుకుంటున్నాడు.
5: పద పద, మనం కూడా వెళ్ళి ఆ ఫోటోలు ఏమిటో చూద్దాం.
4: తాతయ్య, తాతయ్య.
6: అరే రే, మీరా? రండమ్మా రండి, ఇలా వచ్చి కూర్చోండి.
4: అది సరే కాని తాతయ్య, ఏమిటి ఏవో ఫోటోలు చూసుకుంటున్నావు?
5: ఫోటోలు చూడడం ఏమిటి, ఏవో పాటలు కూడా పాడుకుంటూ ఉంటే.
4: ఆ ఫోటోలేమిటో మాకు కూడా చూపించు తాతయ్య.
5: అబ్బో, నెహ్రూ గారితో తీయించుకున్న ఫోటోలు.
6: అవునర్రా, అవి నేను చదువు పూర్తి చేసుకుంటున్న రోజులు. అప్పుడు స్వాతంత్ర్యం కోసం నెహ్రూ గారు పోరాటం జరుపుతున్నారు. ఆయనంత గొప్పవాళ్ళం కాకపోయినా ఆయనతో పాటు స్వాతంత్ర్యం కోసం మేము కొద్దిగా కష్టపడ్డాం. ఆనాటి ఫోటోలు.
5: అలానా తాతయ్య, మాకు నెహ్రూ గారి గురించి కొంత తెలుసు అనుకో, కానీ నువ్వు ఆయనతో కలిసి తిరిగిన వాడివి కదా, నీకు ఆయన గురించి ఇంకా బాగా తెలుసుంటుంది. ఆయన గురించి మాకు కొంచెం చెప్పు తాతయ్య.
4: తాతయ్య ప్లీజ్ చెప్పవు.
6: అలాగే అలాగే. పిల్లలు, మీరింత శ్రద్ధగా అడుగుతుంటే ఎందుకు చెప్పనర్రా? తప్పకుండా చెప్తా, వినండి. నెహ్రూ గారు గాంధీ గారి సిద్ధాంతాలకి, నాయకత్వానికి ఆకర్షితులయ్యారు. చంపారాన్ వ్యవసాయదారులతో జరిగిన తిరుగుబాటులో నెహ్రూ గారు గాంధీజీకి మద్దతుగా నిలిచారు. గాంధీ గారి ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకుని నెహ్రూ గారు ఆయన కుటుంబ సభ్యులు విదేశీ వస్త్రాలను, విదేశీ వస్తువులను, వారి జీవన విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఖద్దరు వస్త్రాలని, దేశీయ వస్తువుల్ని వాడారు.
5: అవును తాతయ్య, మొన్న వేసవి సెలవుల్లో ఢిల్లీ వెళ్ళాం కదా, అప్పుడు నెహ్రూ గారు, ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు నివసించిన ఇల్లు చూశాము. అక్కడ వాళ్లు ధరించిన బట్టలు, వాడిన వస్తువులు చూశాము. నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళు ధరించిన బట్టలు ఖద్దరువే.
6: నిజమే, దేశాభిమానం అంటే అలా ఉండాలి. నెహ్రూ గారు దేశమంతటా పర్యటించి రాజకీయ ప్రసంగాలు చేస్తూ యువతను ఆకర్షించి 1919 సంవత్సరంలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలను సంసిద్ధులను చేశారు. నెహ్రూ గారు హిందూ ముస్లిం ఐక్యత కోసం విద్యావ్యాప్తి, స్వయం ప్రతిపత్తికి కృషి చేశారు. ఇంకా సాంఘిక ఆర్థిక అసమానతలైన నిరుద్యోగం, పేదరిక నిర్మూలన కోసం ఎంతో పాటు

0: పడ్డారు.
1: తాతయ్య, నెహ్రూ గారి రాజకీయ భావాల గురించి చెప్పవా?
2: నెహ్రూ గారు తన వాక్చాతుర్యంతో, మేధా సంపత్తితో, నిబద్ధతతో ఉత్తమ రాజకీయ నాయకుడిగా నిలిచారు. ఆయనలో ఉన్న యువశక్తి, సాంఘిక న్యాయం, సమానత్వం కోసం ఆయన పాటుపడే తీరుకి ప్రజలంతా ఆకర్షితులయ్యారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గాంధీజీని, మరికొంతమంది ప్రముఖ వ్యక్తుల్ని బ్రిటిష్ వారు అదుపులోకి తీసుకోవటం వల్ల స్వాతంత్రోద్యమంలో నెహ్రూ గారి బాధ్యత మరింత పెరిగింది. 1920 ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడి, రావీ నదీ తీరాన 1929 డిసెంబర్ 31 జరిగిన ప్రజాసభలో స్వాతంత్ర జెండా ఆవిష్కరించారు.
3: పంచశీల సిద్ధాంతకర్త నెహ్రూ అని కూడా అంటారు కదా తాతయ్య?
2: అవునమ్మా, చైనాతో కుదుర్చుకున్న పంచశీల ఒప్పందం రూపశిల్పి ఈయనే. అలీనోద్యమానికి ఈయన అందించిన తోడ్పాటు ఎనలేనిది. నెహ్రూ గారు మన దేశానికి స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి ప్రధానమంత్రిగా నియమించబడి ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల్లో ఒకరుగా పేరు పొందారు.
1: తాతయ్య, నెహ్రూ గారు ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు అన్నావు కదా, మరి ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల్లో ఇంకొంతమంది గురించి కూడా చెప్పవా?
2: అలాగే, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఆ తరువాత ప్రపంచంలో అనేక మంది అంతర్జాతీయ నాయకులు ఆవిర్భవించారు. వీరందరూ ప్రపంచ రాజకీయాలలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. వీరిలో మార్షల్ టిటో, ఎఫ్టి రూజ్వెల్ట్, సుకర్నో, నికితా క్రుశ్చేవ్, మావోట్సేటుంగ్, అబ్దుల్ నాజార్, హోచిమిన్ ముఖ్యమైనవారు.
3: వీళ్ల గురించి కూడా చెప్తాతయ్య.
2: అలాగేనరా, అలాగే చెప్తారా అని. మార్షల్ టిటో 1948 సంపూర్ణ ఆర్థిక స్వాతంత్రం అనే బలమైన కోరికతో రష్యా దేశాధినేత అయిన స్టాలిన్ అధికారాన్ని ఎదిరించిన ఏకైక సోషలిస్ట్ లీడర్. 1950 మిల్వన్ డిలాస్ అనే వ్యక్తితో కలిసి జాతీయ పార్లమెంట్లో స్వయం పరిపాలన అనే సూత్రంతో ఒక బిల్లును తయారు చేసి ప్రవేశపెట్టారు. స్టాలిన్ మరణానంతరం సోవియట్ రష్యాకు, యుగోస్లేవియాకు సత్సంబంధాలు నెలకొల్పాలని రష్యా పంపిన ఆహ్వానాన్ని టిటో తిరస్కరించాడు. అలీనోద్యమ దేశాల్లో యుగోస్లేవియా దేశం ప్రప్రథమ వ్యవస్థాపక దేశంగా అవతరించింది. పంచశీల ఒప్పందంలో నెహ్రూ, నాజర్ మొదలైన నాయకులతో పాటు మార్షల్ టిటో కూడా ఒకరు. ఈ ఒప్పందం వల్ల యుగోస్లేవియా యొక్క రాజకీయ భవిష్యత్తు బాగా మెరుగుపడింది.
3: మార్షల్ టిటో ఫెడరల్ పీపుల్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా ఉన్నాడు కదా, అది ఏ సంవత్సరాల మధ్య తాతయ్య?
2: 1953 నుంచి 1980 టిటో యుగోస్లేవియా ఫెడరల్ పీపుల్స్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతను జర్మన్ ఆక్రమణ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన గెరిల్లా ప్రతిఘటన నాయకుడు. యుగోస్లేవియాకు స్వాతంత్రం రావడంతో ప్రభుత్వాధినేత అయ్యాడు. ఇతను కమ్యూనిస్ట్ రిపబ్లిక్ ఏర్పాటు చేశాడు. కానీ ఆనాటి రష్యా అంటే యుఎస్ఎస్ఆర్ ప్రాచుర్యాన్ని నిరోధించడంతో ప్రశంసనీయమైన వ్యక్తిత్వాన్ని, సాహసాన్ని ప్రదర్శించాడు. ఇతను తటస్థ విదేశీ విధానం పట్ల మొగ్గు చూపాడు.
1: తాతయ్య, అమెరికాకు చెందిన గొప్ప వ్యక్తులు ఎవరు తాతయ్య?
2: వస్తున్నా రాము, అక్కడికే వస్తున్నా. అమెరికాకు చెందిన ఎఫ్డి రూజ్వెల్ట్ 1913 నౌకాదళానికి చెందిన ఉప సెక్రటరీగా నియమించబడ్డాడు. ఆ కాలంలో నౌకాదళాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా యునైటెడ్ స్టేట్స్ నేవీ రిజర్వ్ను కూడా స్థాపించాడు. జీవితాంతం నేవీతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించాడు. 1915 స్కౌట్స్ మరియు గైడ్స్తో బాగా అనుబంధం పెంచుకొని 1924 న్యూయార్క్ సిటీ బాయ్స్ స్కౌట్స్ ఫౌండేషన్కు అధ్యక్షుడయ్యాడు.
1: తాతయ్య, నేను కూడా నిన్న స్కౌట్స్లో చేరడానికి నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నా.
2: మంచిది నాన్న, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. సరే గాని, రూజ్వెల్ట్ గురించి మనం ఎక్కడిదాకా వచ్చాం?
3: 1924 రూజ్వెల్ట్ న్యూయార్క్ సిటీ బాయ్స్ స్కౌట్స్ ఫౌండేషన్కి అధ్యక్షుడయ్యాడని చెప్పావు.
2: రూజ్వెల్ట్ అమెరికాకు 32వ అధ్యక్షుడు. అమెరికా అధ్యక్ష పదవికి 2 కంటే ఎక్కువ సార్లు ఎన్నికైన మొట్టమొదటి అమెరికన్ ఇతడే. యాదృచ్ఛికంగా జర్మన్ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ కాలంలోనే ఈయన అమెరికా దేశాధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చాడు.
1: అమెరికా అధ్యక్షునిగా రూజ్వెల్ట్ సాధించిన విజయం

0: ఏంటి తాతయ్య?
1: ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అమెరికా దేశాన్ని అధికార పృథక్కరణవాదం నుండి దూరం చేశాడు. అధికార పృథక్కరణ అంటే ఒంటరితనం. దీన్నే ఇంగ్లీషులో ఐసోలేషన్ అంటారు. దీన్ని ప్రతిపాదించింది మాంటెస్క్యూ అనే అమెరికన్ సిద్ధాంతకర్త. ఇంకా లాటిన్ అమెరికా దేశాల్లో మంచి సంబంధాలు నెలకొల్పాడు. స్వదేశంలో న్యూ డీల్ విధానం అమలు చేశాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిత్ర రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలకు మద్దతిచ్చాడు. పెరల్ హార్బర్పై జపాన్ దాడి చేసిన తర్వాత జరిగిన పరిణామంలో రూజ్వెల్ట్ తీసుకున్న నిర్ణయాలు అతని నాయకత్వానికి మరింత గుర్తింపు తెచ్చాయి. ఈయన అమెరికాకి 32 అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన భార్య పేరు ప్లీనర్. ఆమె గొప్ప మానవతావాది, సంఘసేవా సంస్కర్త, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసింది.
2: ఐజెన్హవర్ కూడా అమెరికా అధ్యక్షుడే కదా?
1: అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఆయన అమెరికా దేశానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞుడే కాక జాతీయ సైన్యానికి లెఫ్టినెంట్ కల్నల్ కూడా అయ్యాడు. 1956 సంవత్సరంలో ఇంటర్ స్టేట్ హైవే సిస్టమ్కి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంలో ప్రముఖ పాత్ర వహించాడు. అమెరికా భద్రతా దళానికి ఈ ఇంటర్ స్టేట్ హైవే సిస్టమ్ బాగా ఉపయోగపడుతుందని ఈయన దాన్ని బలపరిచాడు.
0: అదేంటి తాతయ్య, భద్రతా దళానికి ఈ ఇంటర్ స్టేట్ హైవే సిస్టమ్ ఎలా ఉపయోగపడుతుంది?
1: అదేరా ముందు చూపంటే, యుద్ధం జరిగేటప్పుడు పెద్ద పెద్ద నగరాలు దాడికి గురవుతాయి కాబట్టి అలాంటి సమయాల్లో ఆర్మీ కదలికలకి ఈ ఇంటర్ స్టేట్ హైవే ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విషయం గుర్తించే ఈయన దానికి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు.
2: నిజమే తాతయ్య, ఒక దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించాలంటే నువ్వన్నట్లు ఎన్నో విషయాల్లో ఎంతో ముందు చూపుండాలి.
1: అవునవును, ఐజెన్హవర్ వృత్తిరీత్యా సైనికుడైనా అమెరికాకు 34 అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. 1943 జూన్లో యూరోప్లోని అమెరికా సైన్యాలకి కమాండర్గా పనిచేశాడు. 1942 నవంబర్లో ఉత్తరాఫ్రికాలోని మిత్రరాజ్యాల సైనికులకు నాయకుడిగా, 1943-45 సంవత్సరాల మధ్యకాలంలో సుప్రీం ఎలైట్ కమాండర్గాను, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కి పదాతి సైన్యాలకు కూడా కమాండర్గా పనిచేశాడు. తన కింది అధికారుల నైపుణ్యాలను ఉత్తమ రీతిలో ఉపయోగించుకోవటం, వారు సామరస్యంతో పనిచేసేటట్లు చూడటం అనేవి ఇతనికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. యుఎస్ఏ అంటే అమెరికా అధ్యక్షుడిగా కూడా ఈయన అదే సమిష్టి కృషి భావనను కొనసాగించాడు. మొత్తం మీద పరస్పర వ్యతిరేకమైన భావాలకు ఆసక్తులకు మధ్య మార్గాన్ని అనుసరిస్తూ ఈయన జాతీయ స్థాయిలో పలుకుబడిని సంపాదించుకున్నాడు.
0: తాతయ్య, తరువాత ఎవరి గురించి చెప్తావు?
1: నాన్నా రాము, ఇవాళ్టికి ఆపేద్దాంరా. మళ్ళీ ఇంకో రోజు ఇంకొంతమంది ప్రముఖ వ్యక్తుల గురించి చెప్పుకుందాం, సరేనా?
2: సరే తాతయ్య.
1: మా మంచి పిల్లలు, మనం ఇప్పటిదాకా చెప్పుకున్న విషయాలన్నీ మళ్ళీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, సరేనా?
0: సరే తాతయ్య.
1: భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎవరు పనిచేశారు?
0: పండిట్ జవహర్లాల్ నెహ్రూ.
1: గుడ్. స్టాలిన్ అధికారాన్ని ఎదిరించిన ఏకైక సోషలిస్టు నాయకుడు ఎవరు?
2: మార్షల్ టిటో తాతయ్య.
1: అమెరికా దేశానికి 32 అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు ఎవరు?
0: ఎఫ్డీ రూజ్వెల్ట్.
1: పెరల్ హార్బర్ పై దాడి చేసిన దేశం పేరేంట్రాని?
2: జపాన్ దేశం తాతయ్య.
1: గుడ్. రాము, అలీన ఉద్యమ దేశాల్లో మొట్టమొదట చేరిన దేశం ఏది?
0: యుగోస్లావియా దేశం.
1: పంచశీల సిద్ధాంతకర్తలెవరు?
2: జవహర్లాల్ నెహ్రూ, మార్షల్ టిటో, ఇంకా నాజర్.
1: బాగా చెప్పావు రాణి. నాటో అంటే ఏమని వివరించి చెప్పాను రాము?
0: నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్.
1: వెరీ గుడ్. ఇంకా ఇవాళ్ళకి చాలు, తర్వాత చెప్పుకుందాం.
2: సరే తాతయ్య.
3: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు 1వ భాగం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు 2వ భాగం వింటారు.
2: రాము, నీ హోంవర్క్ అంతా అయిపోయిందా?

0: అయిపోయింది, అయినా ఎందుకు అడుగుతున్నావు?
1: మొన్న తాతయ్య ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల్లో కొంతమంది గురించి చెప్పాడు, గుర్తుందా?
0: అవును.
1: ఈరోజు ఆదివారం కదా, తాతయ్య ఖాళీగా ఉంటే మళ్ళీ కొంతమంది ప్రముఖుల గురించి వివరంగా తెలుసుకుందామని.
0: నిజమే, అడుగుదాం పద. తాతయ్య హాల్లో కూర్చుని ఏవో పుస్తకాలు చదువుకుంటున్నాడు.
1: తాతయ్య, తాతయ్య.
2: ఏమ్మా, ఏం కావాలి?
0: ఏం లేదు తాతయ్య, మొన్న ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల్లో కొంతమంది గురించి చెప్పారు కదా, ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉంటే మరికొంతమంది గురించి చెప్తారని.
2: అలాగే చెప్తానర్రా. అయితే మొన్న నేను ఎవరెవరి గురించి చెప్పాను, ఏం చెప్పాను మర్చిపోయాను, మీరిద్దరూ కాస్త క్లుప్తంగా చెప్పండి, వింటాను.
0: ముందు నేను చెప్తా తాతయ్య.
2: అలాగే.
0: జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పారు. చంపారణ్కు చెందిన వ్యవసాయదారులతో జరిగిన తిరుగుబాటులో నెహ్రూ గారు గాంధీజీకి మద్దతుగా నిలిచారు. 1919 రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజల్ని సంసిద్ధుల్ని చేశారు.
2: చాలా బాగా గుర్తుపెట్టుకున్నావురా రాము. రాణి, మరి నువ్వు ఎవరి గురించి చెప్తావమ్మా?
1: మార్షల్ టిటో గురించి చెప్తా తాతయ్య. టిటో యుగోస్లావ్ మార్షలే కాకుండా రాజనీతిజ్ఞుడు కూడా. ఇతడు కమ్యూనిస్ట్ రిపబ్లిక్ ను ఏర్పాటు చేశాడు, కానీ యుఎస్ఎస్ఆర్ ప్రాచుర్యాన్ని నిరోధించడంలో ప్రశంసనీయమైన వ్యక్తిత్వాన్ని సాహసాన్ని ప్రదర్శించాడు.
0: తాతయ్య, తరువాత ఎఫ్డి రూజ్వెల్ట్ గురించి చెప్పారు. ఈయన అమెరికాకు 32వ అధ్యక్షుడు. అమెరికా అధ్యక్ష పదవికి 2 కంటే ఎక్కువ మార్లు ఎన్నికైన మొట్టమొదటి అమెరికన్.
1: తాతయ్య, ఇంకా ఐజన్ హోవర్ గురించి నేను చెప్తా.
2: చెప్పమ్మా.
1: ఇతను అమెరికాకు చెందిన 34వ అధ్యక్షుడు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పదాతి సైన్యాల కమాండర్ గా పనిచేశాడు.
2: గుడ్. ఇద్దరూ బాగా గుర్తుపెట్టుకున్నారర్రా. సరే, మిగిలిన వాళ్ల గురించి ఇప్పుడు చెబుతాను, వినండి. విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు, రచయిత, చరిత్రకారుడు, మార్ల్బరో గ్రేట్ డ్యూక్ వంశస్థుడు. జీవితారంభ దశలో చర్చిల్ భారతదేశంలోని బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు. ఇంకా దక్షిణాఫ్రికాలో కరస్పాండెంట్గా కూడా పనిచేశాడు. లిబరల్ ప్రభుత్వాలలో అనేక పదవులు నిర్వహించాడు. 1908 కనీస వేతనాలకి సంబంధించిన ట్రేడ్ బోర్డ్స్ బిల్ పరిచయం చేశాడు. నిరుద్యోగులైన యువతకు ఉపాధి కల్పించేందుకు ఎంతో కృషి చేశాడు. మొట్టమొదటగా నిరుద్యోగులకు పెన్షన్ ఇవ్వాలనే చట్టానికి రూపకల్పన చేశాడు. దాన్నే నేషనల్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1911 అంటారు.
0: చర్చిల్ చేపట్టిన పనులు వింటుంటే ఎంతో మానవతావాదిలాగా అనిపిస్తున్నాడు తాతయ్య.
2: నువ్వన్నది నిజం నాన్న. ఇంకా నౌకాదళంలో విమానదళానికి కూడా భాగం కల్పించాడు. కొత్త కొత్త యుద్ధ నౌకల నిర్మాణంలో ట్యాంకుల అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఇంకా నౌకాదళంలో బొగ్గు వాడకాన్ని ఆధునికీకరణ చేసి ఆయిల్ వాడకాన్ని ప్రోత్సహించాడు. 1939 రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత 1940 సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయ్యాడు. జర్మన్ సైన్యాలు గెలుపొందుతూ ఉన్నప్పుడు ఈయన బెదిరిపోతున్న సైన్యాలను కూడగట్టుకుని ఇంగ్లాండ్ సైన్యాలనే కాకుండా ఇంకా యూరప్లోని బ్రిటిష్ పాలిత దేశాల సైన్యాలను కూడా ఉత్తేజపరిచి విజయపథంలో నడిపించాడు. రాము, కాసిన మంచినీళ్ళు పట్టుకురా నాన్న.
0: అలాగే తాతయ్య.
3: ఏమిటి నాన్న, దగ్గుతున్నావు?
2: ఏం లేదమ్మా, పిల్లలేవో అడిగితే చెబుతున్నాను, గొంతు తడారిపోతున్నది.
3: సరేలే, నేను చెప్తానులేండి. రాణి, ఏం కావాలమ్మా, నాకు చెప్పండి, నేను చెప్తాను.
2: నేను వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుంటానమ్మా.
0: ఇవిగో తాతయ్య మంచినీళ్ళు. అరే, అక్క కూడా వచ్చిందే.
1: రావడమే కాదు, మనకి ఏం కావాలన్నా చెప్తానంటుంది.
0: అక్క, తాతయ్య ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు కొంతమంది గురించి చెప్పాడు, మిగిలిన వాళ్ళ గురించి చెప్పవా?
3: ఓ, తప్పకుండా చెప్తాను.
1: ముందు సుకర్ణ గురించి చెప్పక్క.
3: సుకర్ణ ఇండోనేషియా దేశానికి చెందిన మంచి రాజనీతి శాస్త్రజ్ఞుడు. ఈయనకి ఇండోనేషియా దేశ భాష అయిన జావాతో పాటు ఎన్నో భాషల్లో ప్రావీణ్యం ఉంది. చాలా ఆధునిక భావాలు కలవాడు. ఇతని యొక్క ఆధునిక భావాలు ఆయన పరిపాలనలో వేషభాషల్లో ప్రస్ఫుటంగా కనిపించేవి.

0: ఆ దేశానికి ఈయన చేసిన సేవలేంటి అక్క?
1: మొదట డచ్ దేశం నుంచి, ఆ తరువాత జపాన్ దేశ నియంత్రణ నుంచి ఇండోనేషియాకు విముక్తి కల్పించడానికి పోరాటాన్ని సాగించారు. సుకర్ణో ఇండోనేషియా నేషనలిస్ట్ పార్టీని 1927లో స్థాపించారు. అయితే డచ్ ప్రభుత్వం 1927లోనే ఇండోనేషియాలో సుకర్ణోను అరెస్ట్ చేసింది. 1941లో జపాన్ ఇండోనేషియాపై దాడి చేసినప్పుడు సుకర్ణో సహకారవాద ప్రభుత్వానికి నాయకత్వాన్ని వహించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇండోనేషియాకు ప్రథమ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చెప్పండరా, మరింకా ఎవరి గురించి చెప్పమంటారు?
0: నిగితా క్రుచ్చేవ్.
1: చెబుతా గాని ముందుది చెప్పండి, అసలు నిగితా క్రుచ్చేవ్ ఏ దేశానికి చెందినవారు?
2: అక్కా, నాకు తెలుసు, రష్యా దేశానికి చెందిన వ్యక్తి.
1: కరెక్ట్గా చెప్పావు రాణి. నిఖితా క్రుశ్చేవ్ రష్యాకి చెందిన రాజనీతిజ్ఞుడు. 1941వ సంవత్సరంలో జర్మనీ దేశస్థులు రష్యాపై దండయాత్ర చేసిన తర్వాత క్రుశ్చేవ్ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా సైన్యాన్ని సమన్వయపరిచాడు. 1958వ సంవత్సరంలో అధికారానికి వచ్చి తిరుగులేని నాయకుడిగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. యునైటెడ్ స్టేట్స్ను సందర్శించిన మొదటి సోవియట్ పాలకుడు కూడా ఇతనే. ఇతని నాయకత్వంలో కొరియా, భారతదేశం, వియత్నాం దేశాలలో సోవియట్ ప్రభావం పెరిగిపోయింది. క్రుత్సేవ్ పాలనలో క్యూబా సమస్య మీద రష్యా, అమెరికా దేశాలు అణుయుద్ధానికి చాలా సన్నిహితంగా వచ్చాయి. కానీ 1964లో వచ్చిన క్యూబా సమస్య వల్ల విశ్వాసాన్ని కోల్పోయిన క్రుత్సేవ్ పదవి నుంచి వైదొలిగారు.
2: అక్కా, హోచిమిన్హా కూడా ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల్లో ఒకరని తాతయ్య చెప్పాడు.
1: నిజమేరా? కానీ ఈయన ఏ దేశానికి చెందినవాడు చెప్పు.
2: నేను చెప్తానక్కా, ఈయన ఉత్తర వియత్నాం దేశానికి చెందినవాడు.
1: సరిగ్గానే చెప్పావు. ఈయన 1941 సంవత్సరంలో వియట్ మిన్హ్ అనే జాతీయ ఉద్యమానికి ఆధిపత్యం వహించాడు. 2వ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ జపాన్లకు వ్యతిరేకంగా జరిగిన సైనిక చర్యలకు కూడా ఆధిపత్యాన్ని వహించాడు. హోచిమిన్హ్ ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు కూడా. జాతీయవాద కమ్యూనిస్టు వర్గాలతో వియత్నాం స్వాతంత్ర్యం కోసం ఒక సమితిని ఏర్పాటు చేశాడు. 1946నుండి 1954 వరకు జరిగిన యుద్ధంలో ఫ్రెంచిని ఓడించడం ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించాడు. 1954వ సంవత్సరం నుంచి ఉత్తర వియత్నాం అధ్యక్షుడుగా ఉన్నాడు.
0: ఇప్పటిదాకా చైనాకి చెందిన ప్రముఖ వ్యక్తుల గురించి చెప్పుకోలేదు.
1: తాతయ్య మీకు కొంతమంది ప్రముఖ వ్యక్తుల పేర్లు చెప్పాడన్నారు కదా, మరి వాళ్లల్లో చైనాకి సంబంధించిన ప్రముఖ వ్యక్తులెవరూ లేరా?
2: ఎందుకు లేడు? మావో సేటుంగ్, ఆయన గురించి చెప్పక్కా.
1: ఓ, తప్పకుండా చెబుతాను. ఆధునిక కాలంలో అతి గొప్ప చైనీస్ నాయకుడు మావో. మావో చిన్నతనంలోనే జార్జ్ వాషింగ్టన్, నెపోలియన్, వెల్లింగ్టన్, అబ్రహం లింకన్ వంటి ప్రముఖుల జీవిత విశేషాలను అధ్యయనం చేశాడు. మావో నిరంతర పాఠకుడు. ఈయన కార్ల్ మార్క్స్ రచనల పట్ల ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు.
0: ఈయన పార్టీ లాంటివి ఏమీ పెట్టలేదా?
1: ఎందుకు పెట్టలేదు రాము. అనేక మంది యువకులతో కలిసి మావో 1921లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాని స్థాపించాడు. మావో నాయకత్వంలోని కమ్యూనిస్టులు ఎర్ర సైన్యాన్ని నిర్మించారు. 1934వ సంవత్సరంలో తన సైన్యంతో కలిసి చైనాదేశంలో ఆయన చారిత్రాత్మకమైన లాంగ్ మార్చ్ కూడా నిర్వహించాడు. ఈ లాంగ్ మార్చ్ సందర్భంగా ఆయన దాదాపుగా 10,000 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశాడు. ఈ పాదయాత్రకి సుమారు 1 సంవత్సర కాలం పట్టింది. ఈ లాంగ్ మార్చ్ మొత్తం దేశాన్ని ఉత్తేజపరిచింది. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్కు వ్యతిరేకంగా చైనా అమెరికా సహాయాన్ని పొందింది.
2: అక్కా, మరి చైనాలో ఎవరూ ఇతన్ని వ్యతిరేకించలేదా?
1: ఎందుకు వ్యతిరేకించలేదు? 1945వ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు చియాంగ్ కైషెక్ అనే వ్యక్తి తన సైన్యంతో మావో అధికారాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు. అయితే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీగా పేరు మార్చుకున్న మావో ఎర్ర సైన్యం సంఖ్యాపరంగా తన బలాన్ని పెంచుకోవడం ప్రారంభించింది. దాంతో 1949లో చియాంగ్ కైషెక్తో పాటు అతని అనుచరులు కూడా ఫర్మూసాకు పారిపోయారు. మరో విషయం, ఫర్మూసా అనే ప్రాంతాన్ని ఇప్పుడు తైవాన్ దేశంగా పిలుస్తున్నారు. విజయం సాధించిన కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడైన మావో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటు

0: ప్రకటించాడు.
1: అక్క అక్క, ఇంకొక ప్రముఖ వ్యక్తి మిగిలిపోయారు, ఆయన గురించి కూడా చెప్పవా?
0: ఇంత శ్రద్ధగా మీరు అడుగుతుంటే నాకు చెప్పాలనిపిస్తోంది. సరే, మరి ఇప్పుడు ఎవరి గురించి చెప్పమంటావు?
2: ఇప్పుడు ఈజిప్ట్ దేశానికి చెందిన అబ్దుల్ నాజర్ గురించి చెప్పక్క.
0: తప్పకుండా చెప్తాను రాణి. అబ్దుల్ నాజర్ అరబ్ ప్రపంచానికే నాయకుడు. 1952 మహమ్మద్ నెకిబ్తో కలిసి సైనికపరమైన తిరుగుబాటును నిర్వహించి ఈజిప్ట్ చివరి రాజైన ఫరోక్ను గద్దెదించాడు. నాజర్ ఈజిప్టుకు మొదట ప్రధానమంత్రి పదవిని చేపట్టి ఆ తర్వాత అధ్యక్షుడిగా అయ్యాడు. 1956 ఏ విధమైన హెచ్చరికలు లేకుండా బ్రిటన్ భాగస్వామిగా ఉన్న సూయెజ్ కెనాల్ కంపెనీని జాతీయం చేశాడు. ఆ విధంగా సూయెజ్ కెనాల్ ద్వారా పోయే నౌకా మార్గం మీద అదుపు సాధించాడు. ఇజ్రాయిల్తో జరిపిన తీవ్రమైన పోరాటంతోనూ ఇతని పేరు శాశ్వతంగా ముడిపడి ఉంది.
1: అక్క, జవహర్లాల్ నెహ్రూ, మార్షల్ టిటోలతో కలిసి అరుణోద్యమాన్ని స్థాపించిన వారిలో నాజర్ కూడా ఉన్నారు కదా అక్క.
0: అవునానా, వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇప్పటిదాకా మీరు విన్న విషయాలు మర్చిపోకుండా మరోసారి గుర్తు చేసుకుందాం, సరేనా?
2: అలాగే అక్క, తప్పకుండా.
0: సరే రాణి, ముందు నువ్వు చెప్పు, విన్స్టన్ చర్చిల్ ఏ దేశానికి చెందిన వ్యక్తి?
2: బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి అక్క.
0: సరిగ్గా చెప్పావు. రాము, ఈసారి నువ్వు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని సందర్శించిన మొట్టమొదటి రష్యా పాలకులెవరు?
1: నికితా క్రుష్చేవ్ అక్క.
0: రైట్ రాణి. దాదాపు 10,000 కిలోమీటర్ల లాంగ్ మార్చ్ నిర్వహించిన చైనా నాయకుడెవరో చెప్పు.
2: మావో సేటుంగ్ అక్క.
0: కరెక్ట్. మరి అరబ్ ప్రపంచానికే నాయకుడైన ఈజిప్ట్ దేశాధ్యక్షుడెవరు రాము?
1: అక్క, అబ్దుల్ నాజర్.
0: సరిగ్గా చెప్పావు రాము. రాణి, సుకర్ణో ఏ దేశానికి చెందిన వ్యక్తి?
2: ఇండోనేషియా అక్క.
0: కరెక్ట్. నికితా క్రుష్చేవ్ ఏ దేశానికి చెందిన అధ్యక్షులు రాము?
1: ఆనాటి రష్యా దేశ అధ్యక్షుడు అక్క.
0: కరెక్ట్. రాణి, వియట్ మిన్హా అనే జాతీయ ఉద్యమానికి ఆధిపత్యం వహించిన వియత్నాం దేశాధ్యక్షులెవరు?
2: హోచి మిన్హ.
0: కరెక్ట్. మరి ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల గురించి ఎన్నో విషయాలు ఈరోజు తెలుసుకున్నాం కదా, మరి మరికొంతమంది వ్యక్తుల గురించి మరోసారి చెప్పుకుందాం.
2: అలాగే అక్క.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు 1వ భాగం మరియు 2వ భాగం విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
4: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
3: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
4: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
3: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
4: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
3: 5,000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
4: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
3: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
4: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: సెల్ 9989342009.

FM 90.4 ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్.

0: పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు

అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
3: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
3: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
3: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
3: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
3: ఫోన్ 0818162377962372795.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
3: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 0818162234.

0: అంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
3: శ్రీ శ్రీ శ్రీ రంగరంగ రంగాచార్యులవారి సింగిల్ నాద సంకీర్తన ఆదితారం పూర్ణ కుంభరాగం.
4: శభాష్.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హై లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరినటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడి విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-23-7796-23-7295.
4: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
4: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
4: ఫోన్ 7738351695.

మందికి వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మరి మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా వారి మాటల్లోని మంచిని మాత్రం గ్రహించండి. మరి చాడీలు చెప్పేవారికి మాత్రం దూరంగా ఉండండి, ఎందుకంటే రేపు కూడా మీ గురించి ఇంకొకరికి చెడుగా చెబుతారు కాబట్టి. ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు, శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. మరి ఈరోజు మా కోసం ఖైదీ నెంబర్ 786 ఈ మూవీ నుంచి గువ్వా గోరింకతో అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయేముందు మరి ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ప్రతిరోజు రోజుకు ఒక ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది కదా, అలానే ఈరోజు కూడా ఒక ప్రత్యేకత ఉంది, అది వామన జయంతి కదా. మనకి వినాయక చవితి, దీపావళి ఇటువంటివి పెద్ద పెద్ద పండుగలు గుర్తుంటాయి, కానీ చాలా చాలా ప్రత్యేకతలు ఉంటాయి, ఇంకా మనకి తెలియని వాటి గురించి తెలుసుకుంటూ ఉందాం. మరి ఈరోజు వామన అవతారం, మరి వామన జయంతి అంటండి, మరి ఇంకెందుకు ఆలస్యం, వామన జయంతి గురించి తెలుసుకుందాం. మరి అదితి స్వామి, మరి నా కుమారుడైన దేవేంద్రుడు రాత్యభ్రష్టుడయ్యాడు, నా కుమారుడికి రాత్యం ఇవ్వవలసింది అని అడిగింది. అప్పుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. మరి ఎంత ఆశ్చర్యమో చూడండి, మరి వరం అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరం అడుగుచున్నాడు. అమ్మా, నాకు నీ కొడుకుని అనిపించుకోవాలని ఉంది, నీ గర్భవాసం చేయాలి అని అనిపిస్తోంది, నీ కొడుకుగా పుడతాను అని అడుగుతాడు. మరి అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆమె అంది, స్వామి నాకు అంతకన్నా భాగ్యమా? తప్పకుండా అంది. అప్పుడు స్వామి, మరి నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు, నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను అంటాడు. ఎంత యథాపూర్వకంగా పుట్టాడో చూడండి. మరి ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణ్ణి స్తోత్రం చేశారు. మరి ఇప్పుడు అదితి గర్భం గర్భాలయం అయ్యింది. అమ్మ కడుపులో ఉండవలసిన కాలం పూర్తయిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు బిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ సంధ్యాత లగ్నంలో ఆయన జన్మించాడు. మరి ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయసు పొందిన బాలుడిగా జన్మించాడటండి. అంటే పుడుతూనే శంఖ చక్ర గదా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడట. ఇక అదితి స్తోత్రం చేసింది. మరి కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపాన్ని ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయసున్న ఒటువుగా బ్రహ్మచారిగా ఇంచుమించుగా 8 సంవత్సరాల పిల్లవానిగా మారిపోయాడు. మరి ఒటువుకి కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీదేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్య మండలం నుండి క్రిందికి దిగివచ్చి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకుని మోదుగ కర్రతో కూడిన దండాన్ని ఇచ్చాడు. మరి ఇంతమంది ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకుని నల్లటి జింక చర్మాన్ని దేవతలు పట్టుకొచ్చిచ్చారు. యజ్ఞపవీతాన్ని పట్టుకుని దేవతల గురువైన బృహస్పతి వచ్చారు. మరి వీళ్ళందరూ కూడా ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారాలన్నీ కూడా చేశారన్నమాట. మరి భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడిచ్చాడు. మరి భవానీమాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకుని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటుకి వెళ్ళాడు. మరి బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహా తేజస్సుతో వస్తున్న ఒటువును చూశాడు. మరి ఒటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చెయ్యొచ్చు, అందుకని ఒటువు అన్నాడు, ఓహో నీవేనా బలిచక్రవర్తివి, నీవేనా భూరిదానములు చేసేవాడివి, నీకు స్వస్తి స్వస్తి, స్వస్తి అంటే శుభం. ఇలా బలిచక్రవర్తిని చూడగాని ఆశీర్వదించాడు. బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. అప్పుడు బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పెళ్లమును తీసుకురమ్మనుమని చెప్పాడు. ఒటువును ఉచితాసురం మీద కూర్చోబెట్టి ఆ బంగారు పెళ్లాన్ని ఒటువు కాళ్ల క్రింద పెట్టి ఆయన పాదాలు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థమిచ్చాడు. ఆయన పాదోదకాన్ని శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు. మరి నాయనా ఒడుగా, నీవు ఎవరి వాడివి, ఎక్కడ ఉంటావు, నీవు రావడం వలన ఈరోజు ఈ కాలం మంగళప్రదమైంది అని చెప్పంటాడు. మరి బ్రహ్మచారి, ఒడుగు చేసుకుని వాడవు, నీవచ్చావు, మరి ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది, నీవు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తోంది, నీ రాక వలన నా వంశం నా జన్మ సఫలం అయిపోయాయి, ఇంతకుముందు 99 యాగాలు చేశాను, ఇది 100వది, నా జన్మ ధన్యమైంది అన్నాడు. ఇప్పుడు బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి, ఓ చక్రవర్తి, నేను ఒక చోట ఉంటాను అని చెప్పలేను, అంతటా తిరుగుతూ ఉంటాను, ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు, నేను చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు, నాకు ఏది తోస్తే అది చేస్తాను, ఇది చదువుకున్నాను ఇదొచ్చు, అది చదువుకోలేదు అది రాదు.

అని చెప్పటం ఎలా కుదురుతుంది? ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవనుకుంటున్నావో అవన్నీ కూడా నాకొచ్చు. నీవనుకో, పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమే. కానీ నేను మూడు రకాలుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టం అనేవాడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఒకప్పుడు నాకు డబ్బుండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచి మాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ల దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఎవరు నన్ను కోరుకుంటారో వాళ్ల దగ్గర నేను తిరుగుతూ ఉంటా అన్నాడు. ఆ మాటలు విన్న బలిచక్రవర్తి, ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అంటూ ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి, మరి పిల్లవాడా, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వటువ్వి, నేను చక్రవర్తిని కాబట్టి నీకేదో ఒక కానుక ఇవ్వాలి, కాబట్టి నీకేం కావాలో కోరుకో అంటాడు. మరి మరచేలంబులు, మాడలు, ఫలములు, వంయంబులు, గోవులు, హారులు, రత్నంబులు, రథంబులు, విమృష్టానంబులు, కన్యలు, కరులు, కాంచనము, నికేతనములు, గ్రామంబులు, భూములు, ధరణీ కన్నము కాక ఏమడిగదో దాత్రి సురేంద్రోత్తమా అంటాడు. అంటే ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన బ్రహ్మచారి, నీకేం కావాలో అడుగు. ధనమా, గోవులా, కన్యలా, రథములా, బంగారమా, వజ్రాలా, రాత్యంలో భాగమా, నీకేం కావాలి? నేనేదైనా ఇవ్వగల సమర్థుణ్ణి. నీకేం కావాలో అడుగు, నీకిచ్చేస్తా అన్నాడు. అప్పుడు వామనుడు నవ్వి, నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా? మరి నేను అల్పమనకు సంతోషించేవాడిని, కాబట్టి నాకు నీవు ఇవ్వగలిగిందేంటి? నేను తృప్తి పొందేవాడిని, అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా. నాకు ఒకటి రెండు అడుగుల నేలు ఇవ్వు చాలు. మరి చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మమని అడిగాడు అని చెప్తుంటారు. వామనుడు అలా అడగలేదు. నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను, మరొక అడుగుతో అదో లోకాలను కొలుస్తాను, ఇక మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలనిచ్చాను అనంటే నేను బ్రహ్మానందం పొందేస్తాను, ఈ బ్రహ్మాండం అంతా కూడా నిండిపోతాను అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి, నీవు పిల్లవాడివి, నీకు అడగటం కూడా చేత కాదు. నీవు మూడడుగుల భూమిని కొలిస్తే నీకెంతొస్తుంది? నేను బ్రహ్మాండములు అన్నింటినీ జయించిన వాడిని, మూడడుగుల నేల నేను నీకు ఇవ్వడం, ఇంకేదైనా అడుగు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అంటాడు. అప్పుడు వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు. గొడుగు జన్నిదము, కమండులు నాకు ముంజియు దండము, ఒడగేనెక్కడ భూములెక్కడ కరుల్, వామాక్షులస్వంబులెక్కడ, నిత్యోచిత కర్మమిక్కడ, మదాకాంక్షమితంబైన మూడడుగుల్ మీరయ్య ద్రోవ కిచ్చుటైది, బ్రహ్మాండంబు నా పాలికిన్ అంటాడు. అంటే అవన్నీ ఇస్తానంటావేంటయ్యా, నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని మరి వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలైన వాటిని పుచ్చుకోనమంటావేంటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతం, కమండలం, ముంజి, దండం మొదలైన వాటిని మాత్రమే అడగాలి. నాకెందుకు ఇవన్నీ? నాకు ఇవన్నీ అక్కర్లేదు. నేను జపం చేసుకోవడానికి, నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేలిస్తే చాలు అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి అంటాడు, ఓ వటువా, ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టా, వచ్చి నీ పాదాలు ఇందులో పెట్టు. వింధ్యావళి బంగారు చెంబుతో నీళ్లు పై ఆ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధార పోసేస్తాను, నీళ్లు పట్టుకునిరా అంటాడు. వింధ్యావళి వటువు వంక చూసి మరి నీళ్లు పట్టుకువద్దామని లోపలికి వెడుతుంది. ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అప్పుడక్కడికి శుక్రాచార్యులు వారు పరుగు పరుగును వచ్చారు. రాజా, నీ చేత విశ్వజిత్ యాగాన్ని చేయించి ఈరోజు నీకు ఇంత వైభవాన్ని ఇచ్చాను, వచ్చినవాడు ఎవరో తెలుసా, ఏమైనా మాటిచ్చావా అని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి, గురువుగారు, ఈ బ్రహ్మచారి మూడడుగుల నేల అడిగాడు, ఇస్తానన్నాను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యులు, రాజా, ఆ వచ్చినవాడు ఎవరూ కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఈరోజు నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకు పుచ్చుకుంటున్నాడో తెలుసా? ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి, ఆ వంశంలో వాడివి, ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ కింద వాళ్ళకి ప్రమాదం ఉండదు, కాబట్టి నీ జోలికి రాలేడు. అందుకని నీతో యుద్ధం చేయకుండా ఇప్పుడు
నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాధ్యాన్ని లాగి ఇంద్రునికిస్తాడు, అందుకని మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్య దృష్టితో చూసి చెబుతున్నాను, ఆ రెండడుగులతో ఉత్తర క్షణం ఈ బ్రహ్మాండాలన్నీ కూడా నిండిపోతాడు. ఇక మూడవ అడుగు ఎక్కడ పెట్టను అని అడుగుతాడు. నువ్వు ఈ నెత్తి మీద పెట్టించుకోవాలి, నా మాట విను, నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయాన్ని చెప్తున్నాను. తనకు మారిన దానం గృహస్థు చేయనవసరం లేదు.

అట ఇచ్చినా తప్పచ్చు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, వారి జాక్షులందు వైవాహికములందు బ్రాహ్మణ విత్తమాన భంగమందు బ్రాణ విత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు వంకవచ్చు నగము వొందు దదిప. శంకరాచార్యుల వారు శుక్రాచార్యుల వారు రాక్షస నీతి చెప్పారు, మనం చేయకూడదు, దానిని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షస నీతిగా ఆయన చెప్పారనమాట. అంతేగాని ఈ నీతి మనందరి కోసం కాదనమాట. మరి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆడవారి విషయంలో, వివాహ విషయంలో ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు అబద్ధం చెప్పచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పచ్చు. దానివలన పాపం రాదు. అందుకని మూడడుగుల నేల ఇవ్వనని చెప్పు, ఒక్క అడుగు కూడా ఇవ్వకు, ప్రమాదం, ఆయన్ని నమ్మకు అని చెప్పి అన్నాడు. మరి బలిచక్రవర్తి శుక్రాచార్యుల వరకు చూసి ఎంత మాట అన్నారు, లక్ష్మీనాథుడైన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చేపడని మీరే చెబుతున్నారు. కాబట్టి ఆయన చేయి లక్ష్మీ అమ్మవారి కొప్పుపై పడుతుంది, ఆ చేయి ఆవిడ శరీరాన్ని నిమురుతుంది. ఒక్కొక్కసారి చేతితో ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాను, ఒక్కొక్కసారి ఆ చేతితో ఆవిడ పాదాలు పట్టుకుంటాడు, అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగిపోయేటట్టు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్ల మంది ఏ తల్లి అనుగ్రహానికై చూస్తున్నారు, అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి, భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి, పాంచజన్యాన్ని పట్టుకునే చెయ్యి. ఏ చెయ్యి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని కింద నిలబడుతోంది. నా చెయ్యి పైదవుతోంది, నాకు ఈ అదృష్టం చాలదా? మళ్ళీ పుడతానా? రాధ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోని, ఈ రాధ్యం కాదు, ఈ శరీరం కాదు, నేను కాదు, ఏది పోయినా పర్వాలేదు. కారే రాజులు రాధ్యముల్ కలుగవే గర్వోన్నతిం వందరే, వారేరి సిరిమూట గట్టుకుని పోవం జాలిరే. భూమిపై వేరేనం గలదే శిబి ప్రముఖులం వ్రీతిన్ ఇసక్కాములే, ఈరే కోర్కెలు వారులన్ మరిచిరే ఈ కాల్కముల్ భార్గవా అంటాడు. అంటే ప్రపంచంలోకి ఎంతోమంది రాజులు వచ్చారు, వచ్చిన వారందరూ కూడా తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి, నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్లిన వాడు ఈ భూమి మీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు సిబి మొదలైన మహాపురుషులు అద్భుతమైన దానాలు చేశారు. వాళ్ళు యశో శరీరులై నిలబడిపోయారు. అంతేకాని ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాధ్యం ఉండిపోతుందా? ఈ శరీరం ఉండిపోతుందా? నాకు రాధ్యం తీసేస్తాడు, దరిద్రుణ్ణైపోతాను అంటున్నావు కదా. నా స్వామి చేతికి నా రాధ్యమంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునే తిరుగుతాను. నాకు బెంగలేదు, నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాట పోయిన తర్వాత ఆ మనిషి బ్రతికినా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు, మాట తప్పేవాళ్ల బరువును తాను మ్రోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను అటువంటి జాబితాలో చేరను, నేను దానం చేసేస్తాను అంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు, నేను నా తపశ్శక్తితో అమృతం తాగిన వాడిని ఓడిపోయేటట్టు చేశాను, ఇవాళ మళ్ళీ నీవు నీ గురువు మాట కాదంటున్నావు, కాబట్టి ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను, ఉత్తర క్షణం నీవు రాత్యభ్రష్టుడువు అవుతావుగాక అని శపించాడు. మరి నెక్స్ట్ ఏం జరిగిందనేది కూడా తెలుసుకుందాం. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కడప నుండి మరి వినయ్ గారు, శ్రీదేవి, రాజ్ కుమార్ రెడ్డి, మహేష్, శ్రీధర్, సుధీర్ వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి సరిలేరు నీకెవరు చిత్రం నుండి సూర్యుడివో చంద్రుడివో అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి వామన జయంతికి సందర్భంగా మరి చక్కని స్టోరీ తెలుసుకుంటున్నాం కదండి, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి తను శుక్రాచార్యుల వారు ఎంత చెప్పినా సరే మరి తను వినడు కదా, కాబట్టి ఏంటంటే మరి ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు నేను నిన్ను శపించేస్తున్నాను, ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడు అవుతావుగాక అంటూ శపించేశాడు. మరి వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదాలను బంగారు పళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదాన్ని పెడదామని కుడిపాదం కొద్దిగా పైకెత్తాడు. మరి బలిచక్రవర్తి అక్కడ కింద కూర్చుని పాదం వంక చూస్తున్నాడు. ఆ పాదం కింద ధ్వజరేఖ, అమృత పాత్ర, నాగలి అలాంటి దివ్యమైన చిహ్నాలు కనబడ్డాయి. ఎర్రటి అరికాలు, పైన నల్లని పాదం, ఏ వేదమును చదువుకుని ఆమ్నాయం చేశారో అటువంటి వేదం ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉంది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్ర లేవగాని శ్రీ మహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆయన పాదం మీద ముద్రపడి ఉంది. అటువంటి పాదాన్ని దగ్గర నుంచి చూశాడు. మహాయోగులైన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరలు

నుండి గట్టెక్కి భవసాగరాన్ని దాటించగలిగిన ఓడ అయిన పాదమేదున్నదో ఆ పాదాన్ని చూశాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోని సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదాన్ని చూశాడు. చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు ఉంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి, ఆహా, ఏమి నా భాగ్యం! ఈ పాదాలను ఎవరు కడగగలరు? ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడు ఎవరు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు, నేను పొందుతున్నాను అనుకుని వింధ్యావళిని నీళ్లు పొయ్యమన్నాడు. పైకి చూశాడు. బలిచక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్లు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్లి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీరు పోస్తున్నాడు, కాని నీరు కమండలంలోంచి పడటం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్ప ఒకటి తీసి కమండలంలోకి పెట్టి ఒక్క పోటు పొడిచాడు. మరి పొడిచేసరికి కళ్ళు పెట్టి చూస్తున్న శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది. అప్పుడు బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయి వామనుని చేతుని తన రెండు చేతులతో పట్టుకుని కళ్లకు అద్దుకుని, స్వామి, ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని దానం చేసేశాడు. వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలుపెట్టాడు. ఇంతింతై వటుడింతై, ఇంతింతై వటుడింతై, మరియు తానింతై నభోవీధిపై నంతై, తోయద మండలాక్రమణ కళ్ళంతై ప్రభారాశిపై నంతై, చంద్రుని కంతై ధ్రువుని పైనంతై, మహార్వాటిపై నంతై, సత్య పదోన్నతుండగు బ్రహ్మాండాంత సంవర్తి అయి పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అంతకన్నా పైకి ఎదిగిపోయాడు. లోకాలన్నింటిలోకి పైన కొలవడానికి విష్ణుపాదం వస్తోందని బ్రహ్మగారు తపస్సమాధిలో నుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలంలోని జలముతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకుని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్లు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పైలోకాలన్నింటినీ కొలిచింది. కింది లోకాలన్నింటినీ ఒక పాదం కొలిచింది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు భూమ్యాకాశాలను కొలిచాడు. రవిబింబం భుపమింప బాత్ర మగుచత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై చవి మత్కంకణమై కటిస్థలి సుదంచద్ఘంటనైపురై ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండం నిండుచోన్. మరి వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగాని ఆకాశంలోని సూర్యబింబం మొట్టమొదట ఆయన తలమీద గొడుగులా ఉంది. తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకొంచెం పైకి వెళ్ళినప్పుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయ్యింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉంది. స్వామి సూర్యుణ్ణి దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. అప్పుడు సూర్యబింబం నడుముకి పెట్టుకున్న వడ్డాణానికి చిన్న గంటలా గుండంగా అయిపోయింది. ఇంకా దాటారు. అప్పుడు పాదములకు పెట్టుకున్న అందిలా అయిపోయింది. ఆ తర్వాత పాదముల కింద వేసుకున్న గుండ్ర పీటలా అయిపోయిందట. అనగా బ్రహ్మాండమంతా నిండిపోయిన వామన మూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు. ఆయన బలిచక్రవర్తితో, మరి నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను, ఇంకొక అడుగు భూమి ఏది అని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి, సూనృతంబుగాని సుడియదు నా జిక్మ బొంకజాల, నాకు బొంకులేదు, నా తృతీయ పదము నిజమున నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ అంటాడు. అంటే నా నోరెప్పుడు అబద్ధం చెప్పదు, నేను అబద్ధం చెప్పలేదు, నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాత్యాన్ని కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించడానికి ఆయుధాలను పట్టుకువచ్చారు. అప్పుడు బలిచక్రవర్తి వేళ కాని వేళ క్రోధము తెచ్చుకోకూడదు, ఎవరు నాకు ఈ సిరిని ఇచ్చారు వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకుంటున్నాడు, కాబట్టి మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి, ఎవ్వరూ యుద్ధం చెయ్యకండి అన్నాడు. రాక్షసులంతా రసతలానికి పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పడి, స్వామి, నా భర్తకి వచ్చినవాడెవడో తెలుసు, రాధ్యం పోతుందని తెలిసి కూడా దానం చేశాడు, ఏ పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు,
నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథ రక్షకుడు అని పేరు.

ఈ సన్నిధానంలో నేను అనాథను కావడమా? నాకు భర్తృభిక్ష పెట్టు అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు. పది దిక్కులా వాళ్లు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా అని హాహాకారాలు చేశారు. బ్రహ్మగారు వచ్చి, ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు, దయచేసి బలిచక్రవర్తిని విడిచిపెట్టవలసింది అని కోరాడు. ఇప్పుడు బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు వచ్చాడు. బలిచక్రవర్తి అప్పుడు ఏడ్చాడు, నా కాళ్ళు చేతులు వరుణపాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడైన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుడి వద్దకు వచ్చి, స్వామి, ఇంతకు పూర్వం ఇతని ఇంద్ర పదవి నీ అనుగ్రహం వలనే వచ్చింది. నీవే మొదటి గురువువి, నీవే శుక్రాచార్యుల్లో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవి ఆనాడు విశ్వజిత్ యాగాన్ని ఆదరించి బ్రహ్మాండమైన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది, ఇంద్ర పదవి వచ్చింది, వీటన్నింటినీ నీవే ఇచ్చావు. ఈరోజు నీవే తీసేశావు, చాలా మంచి పని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించుకోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామి, ఎంత వరాన్నిచ్చావు అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానాన్ని చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు, ఆత్మ నివేదనం చేశాడు, సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడు చేస్తానా? నేనున్నాను అనడానికి నేనిప్పుడు వీరిని రక్షించాలి. వారిని వరుణపాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కాని తెంచుకునేందుకు ప్రయత్నించలేదు. కాబట్టి అతనికి నేనేమిస్తానో తెలుసా? సావర్ణి మనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాని ప్రదేశం, ఎవ్వరూ దర్శించని ప్రదేశం, కేవలం నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినబడుతుంది తప్ప నేనున్న మూలమైన చోటును ఎవరు చూడరు. అటువంటి చోటుకు వీనిని రప్పించుకుంటాను, నాలో కలిపేసుకుంటాను. అప్పటి వరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతుల లోకములంతటికీ కూడా ఇతన్ని అధిపతిని చేస్తున్నాను. సర్వకాలముల యందు నా సుదర్శన చక్రం ఇతనికి అండగా ఉండి రక్షిస్తుంది. పది దిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్లడానికి వీలు లేదు. ఇది నా శాసనం. సుతల లోకంలో రోగములు కానీ, ఆకలి కానీ, దప్పిక కానీ ఏమీ ఉండవు. అటువంటి లోకాన్ని ఏలేవాడై ఉంటాడు అన్నారు. మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యం ఉంది. అతను లోపల ఎంత గొప్పవాడైనా చాలా కాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. కాని ఈరోజు సజ్జనుడై మనసు నిలబెట్టుకున్నాడు. భృగువంశ సంజాతులైన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికిప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థమైంది. ఈ తిరిగిన ఫలితమునకు ఇంత గొప్ప వరాన్నిస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయినా నేను దానం ఇస్తున్నాను అనే చిన్న అభిజాత్యానికి వరుణపాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకానికి అధిపతిని చేసి సౌవర్ణి మనువు వేళకు ఇంద్రుణ్ణి చేసి తదనంతరం నాలో కలుపుకుంటాను అంటాడు. అదితి ఆ రోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఈ రోజు నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు అని అన్నారు. యథార్థానికి ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడనని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాత్యళ్ళు భాగం అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గాన్ని పొందాడు. అమ్మకిచ్చిన వరాన్ని పూర్తి చేశాడు. తను మళ్లీ శ్రీమన్నారాయణ పదమును చేరుకుంటూ ఒక మాట చెప్పాడు. ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ఎక్కడైనా పితృకార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా దోషాలు దొర్లితే ఆ దోషాలు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనం పరిపూర్తి అయి ఆ బ్రహ్మచారి గాయత్రి మంత్రం చేసుకోవడానికి పూర్ణమైన సిద్ధిని పొందాలంటే ఒటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తిని కథను చదువుతున్నారో వింటున్నారో అటువంటి వారి పాపాలు దహించి ఊర్ధ్వలోకములయందు నివాసమునిస్తాను. వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వాళ్ళకి ఉన్న దుర్నిమిత్తములన్నీ కూడా పోతాయి అని సాక్షాత్తుగా భగవానుడి ఫలశ్రుతిని చెప్పాడనమాట. కాబట్టి లిజనర్స్, మరి చెప్పినందుకు నాకు, విన్నందుకు మీకు, అంతా కూడా మంచి జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. చూసారు కదండి, కాబట్టి ఏంటంటే ఈ కథ వింటున్న వారు మనం చాలామంది పితృకార్యంలో మాకెక్కడ కుదురుతాయి, మేము చేయలేమండి అంటూ ఉంటారు కదా. అంటే ఎక్కడైనా పితృకార్యం

పనులు చేయకపోతే మరి వామనమూర్తి కథ వింటే ఆ పితృకార్యం చేసినట్లేనటండి. అలానే ఉపనయనం చేసినప్పుడు చాలా దోషాలు కలుగుతూ ఉంటాయి కదా, ఆ దోషాలన్నీ కూడా పరిహరింపబడతాయట. లిజినెస్, మరి చక్కగా వామన జయంతి గురించి చక్కని స్టోరీ తెలుసుకున్నాం కదా. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా బుట్టలూరు విలేజ్ నుండి వరలక్ష్మి గారు, సువర్ణ, సాయి, దివేన్షిక, రిషిధర్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం నుండి మేలుకో శ్రీరామ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే శ్రీ పట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి మనకి ఎస్ఎంఎస్ చేశారు సోమనాథన్ జనార్దన్ రావు గారు, వనజమ్మ గారు, వెంకట భావన. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి వామన జయంతి సందర్భంగా మీరు చెప్పినటువంటి వామన చరిత్ర చాలా చక్కని విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే సూత్రధారులు చిత్రం నుండి కొలిచినందుకే కోదండరామ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

తిరుపతమ్మ, వెంకట సంజీవ్ రెడ్డి గారు, రుషికేశవ రెడ్డి గారు, సావిత్రి గారు అలాని వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు, శుభ బుధవారం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, శుభ బుధవారం. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి విజయ మేడం గారు చెప్పే టాపిక్లు, పురాణ కథలు, అలాగే కథానికలు, వార్తా విశేషాలు చాలా చాలా ఎంతగానో నచ్చుతున్నాయి మాకు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ సందర్భంగా మాకోసం గూడు పుట్టాని చిత్రం నుండి తనివి తీరలేది అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళాని నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారి తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారదల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి ముందుగా మీకు అందరికీ కూడా వామన జయంతి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలని సెప్టెంబర్ 23, మరి ఈరోజు అబ్బాయిలను పెంచే విషయంలో జాగ్రత్తలను వివరిస్తూ మరి బొమ్మరిల్లు చిత్రాన్ని, అమ్మాయిలను పెంచే విషయంలో జాగ్రత్తలను వివరిస్తూ పరుగు చిత్రాన్ని తీసినటువంటి దర్శకులకు బొమ్మరిల్లు భాస్కర్ గారి పుట్టినరోజు, మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటున్నారు. అలానే సెప్టెంబర్ 23, మరి దర్శక నిర్మాతలు వారి వారి విజయవంతం కావాలనే భావంతోనూ కావాలనే తాపత్రయంతోనూ మరి ఇప్పుడు నేను చెప్పబోయే నటీమణులతో నటింపజేస్తారు. మరి వారు చెప్పినట్లుగా వీరు నటిస్తారు తప్ప స్వతహాగా వారు చాలా మంచివారు. ఇంతకీ విషయం ఏంటంటే, మన తెలుగు చలన చిత్రాల్లో అలనాటి తరంలో ప్రముఖ నటి అగు విజయశాంతి గారి మేనత్త గారైన విజయలలిత గారు, ఆ తర్వాత కాలంలో జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, సిల్క్ స్మిత వంటి వారు చాలా అద్భుతమైన నటీమణులు. వారిలో ఒకరైన యడ్లపాటి విజయలక్ష్మి అనగా సిల్క్ స్మిత గారి వర్తంతి. ఆమె 1960 డిసెంబర్ 2 పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు దగ్గర ఒక చిన్న గ్రామంలో జన్మించడం జరిగింది. మరి 1996 సెప్టెంబర్ 23 చనిపోవడం జరిగింది అంటున్నారు. మరి ఆమెకు నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. ఈ సందర్భంగా ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రం నుండి జానకమ్మ బృందం ఆలపించిన రాజకోటి సంగీత సారథ్యంలో భువనచంద్ర గారి సాహిత్యం అటు అమలాపురం ఇటు పెద్దాపురం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కసిపు కార్యక్రమం. మరి వామన జయంతి సందర్భంగా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, అలానే మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: विष्णु एफएम 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో 20,000+1,000=400 అనే కథలు నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. గజపతి గజం పేరుతో రాసిన కథలన్నీ ప్రతిసారి ప్రచురణకు నోచుకున్న వాటిని ఒక పొత్తంగా తీసుకొద్దామని అతని మిత్రబృందం భావించింది. మరి అటువంటి భావనల ఖరీదెంతో చాలా సాహితీ సమావేశాలకు హాజరైన గజపతికి తెలుసు. అంచేత వద్దని చెప్పారు. అయినా మిత్రబృందం తమ పట్టు సడలించుకోలేదు. 600 చేసి తీరుతామని, మిత్రుని రుణం తీర్చుకుంటామని ప్రమాణం చేశారు. ఓ రోజు రాత్రి 7 సమయం ఓ తెల్లని స్కార్పియో గజపతి ఇంటి ముందాగింది. అందులో నుంచి 6 తెల్లని యూనిఫామ్ ధరించిన బక్కబల్చిని మనుషులు దిగి గంభీరంగా లోపలికి వెళ్లారు. గూండాలేమోనని గజపతి ముందు భయపడ్డాడు. వారి పర్సనాలిటీని చూసి కాదని నిర్ధారించుకున్నాడు. మరి వచ్చిన వారంతా తిరుపతిలో లడ్డూల కోసం నిలబడినట్లు క్యూ కట్టి మరీ ఒకరి వెనుక ఒకరు గజపతి కాళ్ల మీద పడిపోయారు. ఈ దరిద్రమేంటో అర్థంకాక గజపతి సోషొచ్చి పడిపోయాడు. ఒకతను నీళ్లు ముఖాన కొట్టి తెలివి తెప్పించాడు. 6 వారి మధ్య నిశ్శబ్దం. ముందుగా గజపతి తేరుకుని, ఎవరి మీరు, ఎందుకిలా చేస్తున్నారు, చెప్పి చావండి, చివరి మాట అనడం సభ్యత కాదనుకుని ముందు 2 మాత్రమే అడిగాడు. గజపతి ప్రశ్నలకు సమాధానంగా వారంతా కూడా ముక్తకంఠంతో మాయాబజార్ సినిమాలో శర్మద్వయంలా రారాజా రాజాది రాజా సామ్రాట్ అని స్తోత్ర పాఠాలు ప్రారంభించారు. రారాజును నేను కాదు, గోపీచంద్. రాజాదిరాజు విజయ్ చందర్. సామ్రాట్ ఓ సినిమాలో బాలకృష్ణ, మరో సినిమాలో కృష్ణ కొడుకు రమేష్ బాబు.

అంతే కాని గజపతినైనా నేను కాను. దయచేసి ఎందుకొచ్చారో చెబితే సంతోషిస్తాను. కాసంత వ్యంగ్యంగా అడిగాడు. అతని మాటలకు అదేదో సినిమాలు బ్రహ్మానందంలా కింద పడి గిలగిలా తన్నుకుంటూ పడి పడి నవ్వసాగారు. ఇదంతా ఏదో దిక్కుమాలిన తద్దినల్లా అనిపించి తన మాస్టర్ గిరి గుర్తొచ్చి సైలెన్స్ అని విరగదీసి మరీ అరిచాడు గజపతి. అందరూ సైలెన్స్.

బాబావి, ఒక శ్రీపాద, ఒక చలం, ఒక మల్లాది ఆ స్థాయిలో ఎలా రాయగలిగారండి బాబు, హెడ్స్ ఆఫ్ అని ఆగాడు గజపతి రియాక్షన్ కోసం. అనుకున్న రియాక్షన్ గజపతిలో కనిపించింది. గజపతి ఛాతి 2 మీటర్ల మీద పొంగింది. అతని ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వు. భార్యను పిలిచి వీరందరికీ జీడిపప్పు ఉప్మా, వేడివేడి కాఫీ తయారు చేయమని ఆర్డర్ చేశాడు. ఆ లలనామణి అక్కడి సన్నివేశాన్ని చూసి మౌనంగా తన నిరసన తెలియచేసి లోపలకు వెళ్లిపోయింది. అలా నిరసన ఎందుకు వ్యక్తపరిచిందో గజపతితో పాటు 6 డజన్ మందికి అర్థం కాలేదు. గంట గడిచాక అర్థమైంది వారికి. ఆసరికే నీరసం అందరినీ ఆవరించింది. తన భార్య టీవీలో వస్తున్న దిక్కుమల్లి సీరియల్ చూస్తూ తన ఆజ్ఞను బంధించలేకపోయిందని, గజపతి పోనీలే పాపమని వచ్చిన 6 డజన్ మంది నిర్ధారించుకున్నారు. రామనాథం నీరసంగా మీ కథలను ఓ పుస్తకంగా తీసుకొచ్చి మీకు కథాకథన చక్రవర్తి అనే బిరుదునిచ్చి సన్మానం చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మీరు అవునంటే మా ఏర్పాట్లలో మేముంటాం అన్నాడు వినయంగా. ఆ వినయం గజపతికి నచ్చింది. జరగబోయే సన్మానం కళ్ళ ముందు డీటీఎస్ సౌండ్ లో పంచరంగులతో కనిపించింది. ఆ తన్మయత్వంలో రామనాథం ఇచ్చిన కాగితాల మీద సంతకాలు చేసేశాడు. వాటిలోని మ్యాటరైనా చదవకుండా, సమయం 10 కావస్తోంది, మాకు ఆకలేస్తోంది, మీ ఆవిడని ఇబ్బంది పెట్టకండి అని ఒకరి చేయి ఆసరాతో మరొకరు లేచారు. పాపం వారి బాధను చూడలేని ఆ కథాకథన చక్రవర్తి సిబిలా మారి ఒక్క క్షణం అని వారిని ఆపి గదిలోకి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చిన అతిథులను ఆకలితో పంపటం పాపం. ఇదిగో ఈ 1000 రూపాయలుంచండి, దారిలో ఎక్కడైనా భోజనం చేసి నన్ను తరింపచేయండి. జరిగిన దానికి చింతిస్తున్నాను, మీరు కూడా అన్యదా భావించకండి అని సిన్సియర్గా విచారించాడు. డబ్బు చూసిన రామనాథం బృందం మిక్కిలి ఆనందించింది, గజపతిని క్షమించింది. ఇక మరుసటి రోజు ఈ వార్త దావానలంలా మిత్రబృందంలో వ్యాపించింది. స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన పార్టీకి 4000 ఖర్చైంది. గజపతి వేలుకున్న 6 తులం బంగారు ఉంగరం మాయమైంది. విరిగిపోతే అతుకు వేయడానికి ఇచ్చానని భార్యతో అబద్ధం చెప్పాడు. నగరంలో ఓ పెద్ద ఫంక్షన్ హాల్ అది, సన్మాన కార్యక్రమం జరుగుతోంది. గజపతి వంటి వారి వలనే తెలుగు సాహిత్యం నిలబడింది. సమాజానికి ఇలాంటి వారు ఎంతో అవసరం. ఈయన మరెన్నో మంచి కథలు రాయాలని కోరుకుంటూ ఆ విధంగా మనమంతా ముందుకు పోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రికి బదులుగా వచ్చిన శాసనసభ్యుడు ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడి ఏం చేయాలో తెలియక తన వంది మాగతులతో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే హాలు 3/4 ఖాళీ. మరి మిగిలిన 1/4 మంది కూడా పారిపోతారేమోనని భయపడిన రామనాథం గబగబా మైక్ ముందుకు వచ్చి, సన్మానం తర్వాత దంపుడు లక్ష్మి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం ఉంటుందని ప్రకటించాడు. అప్పటికి జనం కూర్చున్నారు. తరువాత రామనాథం గజపతి కథలను విశ్లేషించడం ప్రారంభించాడు. గజపతి వంటి రచయిత మన సమకాలికుడు కావటం మన అదృష్టం. ఆయన రాసిన కుక్క, కాకి, నక్క తెలివి, పిల్లికూత వంటి కథలు వర్తమాన సమాజంలోని మనుషుల్లో మృగ లక్షణాలను ఎండగడతాయి. జాజిమల్లి, సంపెంగ వంటి కథలు సుకుమారత్వాన్ని తెలియజేస్తున్నాయి. స్వార్థం, దౌర్భాగ్యం, నికృష్టం వంటి కథలు సమాజ నికృష్ట రూపాన్ని మన కళ్ళ ముందుంచుతాయి. జనంలో హాహాకారాలు బయలుదేరాయి. గజపతికి బుర్ర తిరిగినట్లయింది. తన కథలకు తాను ఏనాడు ఇంత దిక్కుమాలిన పేర్లు పెట్టిన జ్ఞాపకం లేదు. అవి తను రాసిన కథలేనా అని అనుమానం వచ్చింది. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన రామనాథం గబుక్కున వేదిక నుంచి పక్కకు తప్పుకున్నాడు. అనేక విద్యా సంస్థల వారు, సాహితీ సంస్థల వారు గజపతి మెడలు దండలు వేసి శాలువారు కప్పారు. చివరకు రామనాథం అనుకోవారు మండల విద్యాధికారిచే గజపతికి సన్మానం చేసి పెద్ద షీల్డ్ ఇచ్చారు. గజపతికి కప్పిన శాలువాలన్నింటినీ రామనాథం జాగ్రత్తగా మడతపెట్టేశాడు. కేవలం సన్మానమే కాకుండా రామనాథం రాసిన కథలన్నీ కూడా ఒక పుస్తకంగా ప్రచురించి దాని ఆవిష్కరణ కూడా జరిపించాడు. ముద్రించిన 500 పుస్తకాల్లో దాదాపు 400 వరకు సభా ప్రాంగణంలోనే పెంచారు ఉచితంగా. గెంగిలి విస్తరాకుల కోసం ఎగబడ్డ కుక్కల్లాగా పుస్తకాలను అభిమానులు తన్నుకుని మరీ తీసుకున్నారు. మొత్తం మీద కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. దారిలోనే భోంచేసి
రాత్రి 11 గంటలకు కొంపకు చేరుకున్నాడు.

గజపతి. అసలు ట్విస్టు సరిగ్గా వారం రోజుల తర్వాత జరిగింది. వారం రోజుల తర్వాత ఒకరోజు గజపతి స్కూల్ నుంచి వస్తూనే గుమ్మల్లో కూర్చున్న ఆర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తిని చూశాడు ఆ అపరిచితుడు. గజపతితో వినయంగానే అన్నా హెచ్చరికలుగానే మాట్లాడాడు. అతని మాటల సారాంశం ఏంటంటే, ఆ రోజు జరిగిన సన్మానం మరియు పుస్తక ప్రచురణ ఆవిష్కరణ సభ కోసం రామనాథం అండ్ కో గజపతి చేత తెల్ల కాగితంపై సంతకం చేయించుకుని 25,000 అప్పు చేశారు. మాస్టర్ వెంటి ధర్మాత్ముల దగ్గర వడ్డీ వసూలు చేయటం ధర్మం కాదు కనుక వారం రోజుల్లో మొత్తం డబ్బు సర్దుబాటు చేయాలి, లేకుంటే ఇబ్బందులు తప్పవనేది ఆర్ నాగేశ్వరరావు ఉద్దేశ్యం. ఇలా చెప్పి అతడలా వెళ్ళగాని గజపతి కాళ్ళు చేతులు చల్లబడిపోయి పిచ్చి చూపులతో నిస్తానంగా పడిపోయాడు. అతనికి లీలగా గుర్తుకొచ్చింది, ఆ రోజు స్కార్ఫియాలో వచ్చిన వారు తనని పొగడ్తలతో ముంచి తెల్ల కాగితంపై సంతకం తీసుకున్నారనే విషయం. అందుకే అంటారు, పొగడ్త అనేది పన్నీరు వంటిది, పూసుకోవాలే కానీ పోసుకోకూడదు అని. తన అజ్ఞానంతో భార్య మాటలు పెడచెవిన పెట్టిన గజపతికి వేరే చూపులే గతయ్యాయి. 20,000 పోయాయి. కప్పిన శాలువాల ఖరీదు కనీసం 1,000 రూపాయల వరకు ఉంటుంది. చివరకు మిగిలిందేంటంటే 400 విలువ చేసే ఓ షేడ్, 25,000 అప్పు. ఇదిరా కదా, ఇవన్నీ మీ బావగారి ద్వారా, వారి స్కూల్లోని మిత్ర బృందం ద్వారా తెలిసాయి. ఇప్పుడు చెప్పు, బావ ఆరోగ్యం ఎలా కుదుట పడుతుందో. నేను రచయితనైనా ఇలాంటి సంఘటనలు ఎదుర్కాలేదు. ఈ ముందు ఎదురుకాకుండా చూసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా నేను కథలు రాస్తానన్న సంగతి ఎవరికీ తెలియనియకూడదని, చివరకు నా భార్యకు కూడా. అఫ్కోర్స్ నా తెలివిని ఆవిడ మెచ్చుకోదు గనక భయమే లేదు. ఒక నిర్ణయానికి వచ్చి, ఒక పని చేద్దామక్క, పూర్వం తెలుగు సినిమాలోలాగా ఏ సంఘటన వల్లనైతే పిచ్చి పట్టిందో మరలా అలాంటి సంఘటనతోనే పిచ్చి తగ్గిద్దాం అన్నాను. అంటే మరో సన్మాన కార్యక్రమా? నా తాలి పుట్టుకుని తెగి సలహా ఇస్తావునా, నిన్ను రమ్మన్నాను అని వంటి కాలు మీద లేచింది. అబ్బా అది కాదే, అంత సీన్ క్రియేట్ చేయం, జస్ట్ సింపుల్గా కానిచ్చేద్దాం సరేనా? సర్లే, ముందు అదేంటో చెప్పు, అప్పుడు డిసైడ్ అవుదాం. నా ఆలోచనను ఆమెకు చెప్పాను. మరి కొంత చేతి చమురు వదులుతుందన్నమాట, విసుక్కుంది అక్క. 4 రోజులు గడిచాయి. బావులు మార్పు కనిపించిందో రోజు గజపతి కళ్ళు తెరవగాని ఎదురుగా ఒక వ్యక్తి నిలబడున్నాడు. అతన్ని చూడగాని గజపతి కళ్ళు మూసేశాడు. ఆ వచ్చిన వ్యక్తి రామనాథం. ఇటువంటి గజపతులనెందరినో చూశాడు. మెల్లగా వంగి గజపతితో, మీరు నన్ను క్షమించాలి, మీ వంటి ఉత్తములను ఈ స్థితికి తీసుకొచ్చినందుకు చాలా బాధగా ఉంది. గతాన్ని తవ్వుకోవడం కన్నా వర్తమానం గురించి ఆలోచించడం మంచిదని నా అభిప్రాయం. చాలా డ్రమటిక్గా మాట్లాడుతున్నాడని నాకు అనిపించింది. వర్తమానం అంటున్నారు, కొంపదీసి మళ్లీ సన్మానం అనరు కదా, అక్క భయంగా అడిగింది రామనాథాన్ని. రామనాథం నీరసంగా నవ్వి, మీరు మరీనండి, చచ్చిన పామును భుజం నొప్పి పుట్టేలా కొట్టడం అవసరమంటారా? జరిగిన దాని గురించి తెలుసుకున్న మా మిత్ర బృందం, మాకు తెలిసిన కొంతమంది పారిశ్రామికవేత్తల నుంచి ఆర్థిక సహాయాన్ని తీసుకున్నాం, దయచేసి స్వీకరించండి అని సంచిలోంచి ఓ కట్టను తీసి గజపతి చేతిలో పెట్టాడు. గజపతి గబుక్కున తేరుకుని లేచి కూర్చున్నాడు. ఇంత త్వరగా కోలుకున్నందుకు అక్క కళ్ళల్లో ఆనందం, డాక్టర్ కళ్ళల్లో విషాదం. అక్క, బావకు బాగైంది, యథావిధిగా స్కూల్కి కూడా వెళ్తున్నాడు, నా డబ్బులు నాకు ఇచ్చేస్తే బయలుదేరతాను అన్నాను సూట్ కేసు సర్దుకుంటూ. ఏ డబ్బులరా, నటనంతా బావ దగ్గర చూపించు. రామనాథం చేతికిచ్చిన 25,000 అప్పటికప్పుడు ఏటీఎంలోంచి తీసి బావకి ఇప్పించాను. ఆ డబ్బులు ఓ వారం రోజుల్లో సర్దుతాను, కానీ ఈ మాట పొరపాటును కూడా బావకు తెలియనీకు. అయితే రామనాథం దగ్గర నుంచి డబ్బులు రావంటావా? అమాయకంగా అడిగిన అక్కను చూస్తే జాలేసింది. పిచ్చక్క, గోడకు వేసిన సున్నం, యూనివర్సిటీ కట్టిన ఫీజు, ప్రేమకురాలికిచ్చిన బహుమతులు, సన్మానాల కోసం పెట్టిన ఖర్చు తిరిగి వస్తాయనుకోవడం భ్రమ అని చెప్పి బయలుదేరాను. బయటకు వచ్చి బస్టాండ్ దగ్గర ఆటో కోసం ఎదురుచూస్తున్నాను. దూరంగా ఉన్న ఫంక్షన్ హాల్లోంచి మైక్లో గట్టిగా రామనాథం మాటలు వినిపిస్తున్నాయి. సుబ్బారావు వంటి మహారచయిత మన సమకాలికుడు కావడం మన అదృష్టం.

0: ఆయన రాసిన కుక్క, కాకి, పిల్లి వంటి కథలు. ఇదో చక్రభ్రమణం. గజపతులు, సుబ్బారావులను, రామనాథం వంటి వ్యక్తుల నుంచి రక్షించేవారెవరు? మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై కథానిక కార్యక్రమంలో 20,000+1,000=400 కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. ఇచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.

0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: సెల్ 9989342009.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. అలా నాటి ఆణిముత్యాల లాంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో. అటువంటి పాటలతో మా శ్రోతలందరినీ అలరించడానికి ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమాన్ని విని ఆనందించండి. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన అలనాటి పాటలు కొన్ని విందాం. కార్యక్రమంలో ముందుగా బి విఠలాచార్య దర్శకత్వంలో 1964 విడుదలైన చిత్రం అగ్గిపెడుగు. ఎన్టీ రామారావు, కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన పాట వింటారు. సి నారాయణ రెడ్డి రచనలో ఏమో ఏమో ఇది పాట మీకోసం. సంగీతం రాజన్ నాగేంద్ర సమకూర్చారు. మరి ఈ పాట విందామా?

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన ఏమో ఏమో ఇది అగ్గిపిడుగు చిత్రం నుంచి విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఎన్టీ రామారావు జమున జంటగా నటించిన 1963 నాటి చిత్రం అడుగు జాడలు. ఈ చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన మల్లెలు కురిసిన చల్లని వేళలో పాటు వింటారు. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం మాస్టర్ వేణు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122. వర్క్ ఫ్రం హోమ్ రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చే వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.
1: అడుగుజాడలు చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి జంటగా నటించిన చిత్రం ఆరాధన. 1962 విడుదలైన ఈ చిత్రంలో ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన ఇంగ్లీష్ లోన మ్యారేజీ పాట వింటారు. గీత రచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. ఆరాధన చిత్రం నుంచి ఇంగ్లీషులో నా మ్యారేజీ పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట ఎన్టీ రామారావు, జయలలిత జంటగా నటించిన చిత్రం గోపాలుడు భూపాలుడు. ఈ చిత్రం నుంచి ఒకసారి కలలో రావయ్య పాట వింటారు. ఎస్ జానకి ఘంటసాల ఆలపించిన ఈ గీత రచన ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి

0: 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622344.
3: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి, వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి, రేపటి పౌరులను రక్షించుకుందాం.
0: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.
3: గోపాలుడు భూపాలుడు చిత్రం నుంచి ఘంటసాల జానకి గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు తల్లిదండ్రులు ఈ చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన మనిషిని చూశాను ఒక మంచి మనిషిని చూశాను పాట వింటారు. గీత రచన ఆత్రేయ, సంగీతం ఘంటసాల.

0: అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్,
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: తల్లిదండ్రుల చిత్తు నుంచి ఘంటసాల యజ్యానికి గానం చేసిన మనిషిని చూశాను, ఒక మంచి మనిషిని చూశాను పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట భలే అబ్బాయిలు. ఈ చిత్రం నుంచి ఘంటసాల జానకి ఆలపించిన గులాబీలు పూచే వేళ పాట వింటారు. సాహిత్యం కొసరాజు అందించగా సంగీతం ఘంటసాల సమకూర్చారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకోబోతున్నామండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఆసుపత్రుల్లో పోగయ్యే మెడికల్ వృధాలో అధిక భాగం ప్లాస్టిక్కే. అయితే ప్రత్యేకించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వాడే ECG ఎలక్ట్రోడ్స్ అన్ని కూడా సింథటిక్ పాలిమర్ తో చేసేవే. మరి వీటిని రీసైక్లింగ్ చేయటం చాలా కష్టం. దీనికి సరికొత్త పరిష్కారాన్ని తీసుకొచ్చారు కొచ్చికి చెందిన మాళవిక బైజు గారు. కర్ర పెండలం దుంపలతో ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రోడ్లను తయారు చేశారు ఈవిడ. ఈ క్రమంలోనే ECG పరీక్షల సమయంలో ఎలక్ట్రోడ్లు ఛాతికి పెట్టాల్సి వచ్చినప్పుడు మహిళా రోగులు పడే ఇబ్బందిని గమనించారట. మరి అసలు దుస్తులు తీయకుండానే ఎలక్ట్రోడ్లు అమర్చేలా ప్రత్యేక గౌను డిజైన్ చేశారు ఈవిడ. వెల్క్రో సెక్యూర్ జేబులు పౌచులతో ఉండే ఈ గౌనులో సెన్సార్లను నేరుగా శరీరానికి అతికించే వీలు ఉంటుందట. మరి ఈ వినూత్న పరిష్కారానికి గాను మాళవిక ప్రతిష్టాత్మిక NID ఫోర్డ్ ఫౌండేషన్ గ్రాంట్ తో పాటు స్టూడెంట్ స్టార్టప్ ఇన్నోవేషన్ పాలసీ కింద నేషనల్ డిజైన్ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారం కూడా అందుకున్నారట. మనం వృధాగా పడేసే కర్ర పెండలంలోని నీటిలో కరిగే స్టార్చ్ అధికంగా ఉంటుందట. మరి ఆ శాంపిళ్లను సేకరించి ఎలక్ట్రోడ్లు తయారు చేస్తారట. సాధారణంగా ఇప్పుడు మనం వాడే ఎలక్ట్రోడ్లు భూమిలో కలిసిపోవటానికి దాదాపు 35 నుండి 45 ఏళ్లు తీసుకుంటుందట. మరి ఈ దుంపలతో తయారు చేసినవి కేవలం 40 నుండి 50 రోజుల్లోనే మట్టిలో కలిసిపోతాయి అంటోంది మాళవిక. ఫ్యాషన్ డిజైనింగ్ చదవాలనేది తన కళ, కానీ అమ్మా నాన్నల కోరిక మేరకు ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు. ఎలాగైనా లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ఓ ఏడాది విరామం తీసుకుని అహ్మదాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో సీటు సంపాదించారు మాళవిక గారు. ప్రస్తుతం అపారల్ డిజైన్ లో స్పెషలైజేషన్ చేస్తున్న ఈవిడ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఫైర్ ఫైటర్స్, మిలిటరీ వాళ్ళకి దుస్తులు డిజైన్ చేస్తున్నారట. ఈ రగ్గు నీటి బుగ్గ. ఎన్నో రోజుల పాటు పొడి వాతావరణం తరువాత తొలకరి జల్లులు పలకరిస్తే ఆ ఫీలే వేరు కదా. అచ్చం అలాంటి భావన అందించే రగ్గునే తయారు చేశారు కేరళకు చెందిన జమియా జోసెఫ్. గిల్డన్ బయోసిస్ పేరుతో రూపొందించిన ఈ డిజైన్ పర్యావరణ హిత కేటగిరీలో తాజాగా యూరోపియన్ ప్రోడక్ట్ డిజైన్ అవార్డుకు ఎంపికైందట. మరి జమియాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే మహా ఇష్టమట. నాన్న ప్రోత్సాహంతో రకరకాల ఆర్ట్ పోటీల్లో పాల్గొనేది. ఆ ఆసక్తితోనే నిఫ్ట్ కన్నూరులో డిజైనింగ్ చేసింది. ప్రస్తుతం దుబాయ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సీనియర్ డిజైనర్గా పనిచేస్తుందట. ఏదైనా కొత్తగా సృష్టించాలనే లక్ష్యంతో తూర్పు ఆఫ్రికా నుంచి మెటీరియల్ తెప్పించారు. పెన్సిల్, వూల్, సిసాల్ కలయికతో హ్యాండ్ టప్పింగ్ టెక్నిక్ వాడి ఈ రగ్ని తయారు చేశారట. ఇదే ఆమెకు ప్రతిష్టాత్మక యూరోపియన్ ప్రోడక్ట్ డిజైన్ అవార్డుకి ఎంపిక అయ్యేలా చేసింది. అయితే ఇది జమియాకు దక్కిన మొదటి గుర్తింపు కాదు. 2023లో కేరళలోని వరి పొలాలు, పడవ పందేలు వంటి వాటివి చిత్రీకరించి డిజైన్ చేసిన వల్లంకలి రగ్ DNA ప్యారిస్ డిజైన్ అవార్డుకు ఎంపికైందట. హోమ్ టెక్స్టైల్ డిజైనింగ్ లో సృజనాత్మకత ప్రదర్శించడానికి అవకాశం చాలా ఎక్కువ. అయితే ఈ వృత్తి అంత సులువేం కాదు. కానీ ఓ ఉత్పత్తి తయారు చేశాక వచ్చే ఆనందం, సంతృప్తి ముందు ఆ కష్టాన్ని మర్చిపోతాం అంటోంది జమియా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఈ రోజైతే మత్స్య క్రీడాసన గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మ్యాట్ పైన నిదానంగా పడుకొని బోర్లో తిరగాలి. ఇప్పుడు చేతి వేళ్లను ఇంటర్లాక్ చేసి కుడిచెంపకు వేళ్లపైన ఆంచి ఉంచాలి. తర్వాత కుడికాలుని నిటారుగా చాచాలి. ఆపై ఎడమ కాలుని మడిచి ఎడమ మోకాలిని

ఎడమ మోచేతికి తాకించాలి. ఇప్పుడు కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ దశలో 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఆసనం నుంచి బయటకు వచ్చి మరోవైపు పునరావృతం చేయాలి. తర్వాత శవాసనంలో వెళ్ళకిలా పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. మరి ఈ ఆసనం చేయడం వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకుందాం. అన్ని నొప్పుల నుంచి విశ్రాంతి దొరుకుతుంది, జీర్ణశక్తికి తోడ్పడుతుంది, నడుము నొప్పి నుంచి ఉపశమనం కూడా ఇస్తుంది, ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. మరి ఈ ఆసనం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భిణీలు డాక్టర్ సలహాతో మాత్రమే చేయాలి, పీరియడ్ సమయంలో అస్సలు చేరాదు. మరి ఆహారం దీనికి ఏం తీసుకోవాలి? ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలున్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. బెర్రీలు, వాల్నట్లు, అల్లం, ఆకుకూరలు, పసుపు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి మన ప్రోగ్రామ్ లో ఇంట్రెస్టింగ్ పార్ట్ కి అయితే వచ్చేసామండి. మరి ఈ రోజు తెలుసుకోబోయే వంట అయితే బటర్ గార్లిక్ ప్రాన్స్. మరి ఇది ఇంట్లోనే సులభంగా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా రొయ్యలు 300 గ్రాములు, పసుపు తగినంత, కారం 1½ చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, నూనె 2 చెంచాలు, వెల్లుల్లి తరుగు 2 చెంచాలు, చిల్లీ ఫ్లేక్స్ 2 చెంచాలు, వెన్న 2 చెంచాలు, నిమ్మరసం 1/2 చెంచా, కొత్తిమీర తరుగు 1 చెంచా, ఉప్పు రుచికి తగినంత. మరి బటర్ గార్లిక్ ప్రాన్స్ ను తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా రొయ్యలని శుభ్రం చేసుకుని పసుపు, కారం, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకొని 20 నిమిషాలు పక్కన పెట్టేయాలి. స్టవ్ పైన కడాయి పెట్టి వేడెక్కాక మిగిలిన నూనె వేసుకోవాలి. ఈ నూనెలో మారినేట్ వేసి పెట్టుకున్న రొయ్యలని వేయించుకోవాలి. నీళ్లన్నీ ఇగిరిపోయాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో వెన్న వేసి కరిగాక వెల్లుల్లి తరుగు, చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించుకున్నాక రొయ్యలు వేసి బాగా కలిపి నిమ్మరసం పిండి కొత్తిమీర చల్లుకోవాలి. ఫ్రైడ్ రైస్ లాంటి వాటిల్లోకి సైడ్ డిష్ లా చాలా బాగుంటుంది. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో అయితే కొన్ని మంచి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే శ్రీనిధి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఆడ మగ తేడా లేకుండా చాలా వరకు వ్యాధుల్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంటాయి. మొటిమలు రావడం, బరువు పెరగడం, జుట్టు చిట్లిపోవడం, డిప్రెషన్, ఇలాంటి సమస్యలన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంటాయి. అయితే ఆయా లోపాలు కొన్ని రకాల ఆహారాలతో నివారించుకోవచ్చట. అవి ఏంటో తెలుసుకుందాం. ముందుగా స్పిరులినా. ఈ స్పిరులినా తినడం వల్ల ఈస్ట్రోజన్ నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల పొట్ట పెరగడం, తేనుపులు రావడం, అరచేతులు పాదాలు చల్లగా అవడం, జుట్టు ఊడడం, చిరాగ్గా ఉండడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. కాస్తంత స్పిరులినా పొడిని నీళ్లలో లేదా జ్యూస్ లో కలిపి తీసుకోవడం వల్ల అందులోని ఫ్యాటీ ఆమ్లాలు కాలేయ జీవక్రియకు తోడ్పడతాయి. మరి ఇలా ఈస్ట్రోజన్ ను తగ్గించుకోవచ్చు. మరి నెక్స్ట్ ఏంటి అంటే దాల్చిన చెక్క. మధుమేహానికి కారణమైన దాల్చిన చెక్క మధుమేహానికి కారణమైన ఇన్సులిన్ సమతుల్యాన్ని దెబ్బతినకుండా చేస్తుంది. ఆ తర్వాతది చేప. మన చేపలో సెలీనియం అనేది పుష్కలంగా ఉంటుంది. జీవక్రియలో కీలకమైన థైరాయిడ్ హార్మోన్ పనితీరుకు కూడా తోడ్పడుతుంది. చేపల్ని తినేవాళ్ళు చేపల్ని తినచ్చు, మరి చేపల్ని తినని వాళ్ళు? ఈ ఖనిజం ఎక్కువగా ఉండే పుట్టగొడుగులు, అరటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల సెలీనియం అనేది మన బాడీలోకి వస్తుంది. ఆ తర్వాతది అరటి పండు. నిద్రకి ప్రధాన కారణమైన మెలటోనిన్ హార్మోన్ లోపం తలెత్తకుండా చేస్తుంది. కాబట్టి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కోసం అరటి పండును తీసుకోవచ్చు. ఆ తర్వాతది నెయ్యి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ ను ఇది నియంత్రిస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువైతే రక్తంలోని చక్కెరలన్నీ కొవ్వుగా పేరుకోవడంతో పాటు విపరీతమైన ఆకలి, చికాకు, తలనొప్పి, ఆందోళన, బీపీ వంటి లక్షణాలు చోటు చేసుకుంటాయి. మరి ఆ తర్వాతది పాల్కూర. కొవ్వుని కరిగించే ఎడిపోనెక్టిన్ హార్మోన్ శాతాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. ఇది కొవ్వుని కరిగించడంతో పాటు ఒత్తిడి, ఆందోళన తలెత్తకుండా చేస్తుంది. అయితే హార్మోన్లన్నీ ఒకదాంతో ఒకటి అనుసంధానమై శరీరాన్ని నడిపిస్తాయి. కాబట్టి అన్ని రకాల హార్మోన్లతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. ఓకే లిజనర్స్, మరి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని ఎలా నియంత్రించవచ్చో తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు వయసు పైపడ్డ వాళ్ళలో కొందరు పగలంతా ఏదో పనిచేస్తూ ఉంటారు, కొందరేమో మధ్యాహ్నం ఓ అరగంటో గంటో విశ్రాంతి తీసుకుని మళ్లీ లేస్తారు. దీని వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఏ పని చేయకుండా బద్ధకంగా రోజంతా ఎక్కువసేపు నిద్రపోయే వాళ్లకు మిగిలిన వాళ్ళకన్నా 3 రెట్లు ఎక్కువగా అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఎందుకంటే మెదడులో బీటా ఎమిలాయిడ్ అనే ప్రోటీన్ పేరుకుపోవడమే అల్జీమర్స్ కి కారణమని, ఇది పగటి వేళ కాసేపటికోసారి నిద్రపోతూ లేస్తూ ఉండే వాళ్ళలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే రాత్రి వేళ సరిపడా నిద్రపోయే వాళ్ళలో ఈ ప్రోటీన్ జాడలు లేకపోవడంతో వాళ్ళకి అల్జీమర్స్ వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది అని అంటున్నారు. ఓకే లిజనర్స్, మరి తెలుసుకున్నాం కదా రాత్రి పడుకోవడానికి ట్రై చేయాలి, అలాగని ఏ పని చేయకుండా పొద్దున్నంతా పడుకుంటూ ఉండకూడదు. మరి మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ రాబోతుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా.

మరి ఇప్పుడు వేసవిలో ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం తింటే మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయుర్వేద వైద్యులతో పాటు అలోపతి నిపుణులు కూడా ఇవి ఆరోగ్యానికి మంచివే అని అంటున్నారు. ఎండు ద్రాక్షలోని పీచు కారణంగా జీర్ణశక్తికి అవి చాలా మంచివి. మలబద్ధకం, డయేరియాను నివారిస్తాయి. మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడతాయి. వీటిల్లో పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దాంతో ఇవి అర్థైటిస్ తో బాధపడే వాళ్ళకి ఎంతో మేలు. అలాగే ఇందులోని ఫినాలిక్ పదార్థాలు క్యాన్సర్ రాకుండాను అడ్డుకుంటాయి. బీపీ నియంత్రణకు ఇవి చాలా మంచివి. మధుమేహంతో బాధపడే వాళ్లకు ఇతరత్రా స్నాక్స్ తినడం కన్నా ఇవి చాలా మేలు చేస్తాయి. ఎండు ద్రాక్షలో ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వీటిని తినడం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. వీటిని తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు కూడా తగ్గుతాయి. కాలేయ ఆరోగ్యానికి దోహదపడతాయి. ఆయుర్వేదం ప్రకారం వాతాపిత దోషాలున్న వాళ్ళకి ఇవి ఎంతో ఉపయోగపడతాయట. ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా లేని వాళ్ళకి ఎండు ద్రాక్ష తింటే ఆరోగ్యం బాగా మెరుగవుతుంది. ఇవి మెదడుకు మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, నిశిత దృష్టి వంటివి పెరుగుతాయి. ఆయుర్వేదం ప్రకారం వీటి వల్ల సంతాన సాఫల్యత కూడా పెరుగుతుందట. మరి క్రిస్మస్ గురించి అయితే తెలుసుకున్నాం కదా లిజనర్స్. మరి ఇప్పుడు పొట్ట పెరగడం వల్ల గుండెకు ప్రాబ్లం అవుతుందంట. మరి దాని గురించి అయితే తెలుసుకుందాం. పొట్ట పెరిగితే వచ్చే సమస్యల గురించి మనకు తెలియంది కాదు. లావుగానే ఉన్న పొట్ట లేని వాళ్ళతో పోల్చితే సన్నంగానే ఉన్న పొట్ట ఉన్న వాళ్ళకి హృద్రోగాలు వచ్చే అవకాశం ఎక్కువని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ పేర్కొంటుంది. ఇందుకోసం వాళ్ళు 45 ఇయర్స్ దాటిన వాళ్లను 15,000 మందిని సుమారు 16 సంవత్సరాల పాటు పరిశీలించగా వాళ్ళలో ఊబకాయలు ఉన్న వాళ్ళకన్నా పొట్ట ఉన్న వాళ్ళకే హృద్రోగాలు ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు. దీన్ని బట్టి పొట్ట పరిమాణం ఎక్కువగా ఉంటే వ్యాయామం మీద దృష్టి పెట్టడం తప్పనిసరి అంటున్నారు. ఎక్కువసేపు కూర్చోకుండా ఉండటం, మెట్లు ఎక్కి దిగడం, పిండి పదార్థాలు తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. బరువు తగ్గడం కన్నా పొట్ట తగ్గడం ముఖ్యమనేది బాగా గుర్తించాల్సిన విషయం. మరి ఇన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా లిజనర్స్. మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్ భీమవరం.
0: ఫోన్ 0881627796 237295.
2: Okay, listeners, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. అల్జీమర్స్ వ్యాధిని సంగీతంతో తొలగించొచ్చంట, మరి దాని గురించి అయితే తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ రోగుల సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గడమే కాకుండా ఆలోచన శక్తి కూడా రోజురోజుకి క్షీణిస్తుందట. అయితే అందుకు కారణమైన భాగాలకు సంగీతం మందులా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ఊటా హెల్త్ కు చెందిన పరిశోధకులు చెప్తున్నారు. సంగీతం కారణంగా మెదడులోని ఆయా భాగాలు చురుగ్గా మారతాయట. ఇందుకోసం వీళ్లు కొందరు అల్జీమర్స్ రోగుల్ని ఎంపిక చేసి వాళ్లలో జ్ఞాపక శక్తిని తిరిగి తెప్పించేందుకు పాత పాటల్ని వినిపించారట. అవి వింటూ వాళ్ళు క్రమంగా హమ్ చేయడాన్ని, ఆయా భాగాల్లో మెదడు కణాలు చురుగ్గా మారడాన్ని గమనించారట. అంతేకాదు, క్రమం తప్పకుండా ఆ పాటల్ని వినడం వల్ల వాళ్లలో మతిమరుపు క్రమంగా తగ్గి కాస్త ఆలస్యంగానైనా విషయాల్ని గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించారట. అందుకే పెద్దవాళ్ళకి వాళ్ళ మనసుకు నచ్చిన పాత పాటల్ని రోజు కాసేపు వినిపించడం వల్ల మతిమరుపు నియంత్రించవచ్చు అని చెప్తున్నారు పరిశోధకులు. ఓకే లిసనర్స్, మరి ఈ రోజు అయితే చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపు ఇదే సమయానికి ప్రసారం అయ్యే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే శ్రీనిధి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్.

0: హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4. కత్తెర తెగులు పురుగులను నిర్మూలించే సహజ పద్ధతి. కత్తెర తెగులు పురుగులు మొక్కల, ముఖ్యంగా మొక్కజొన్న ఆకులను తిని జీవిస్తాయి. మొక్కజొన్న ఆకులకి వాస్తవంగా జరిగిన దానికన్నా నష్టం ఎక్కువగా తోస్తుంది. మొక్క పెరిగే కొద్దీ అది ఆ నష్టాన్ని చాలా వరకు భర్తీ చేసుకుంటుంది. కండలికి నష్టం జరగడం తక్కువే కానీ అది తీవ్రంగానూ ఉండవచ్చు. అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం చేయడానికి ముందే కత్తెర తెగులు పురుగులు చాలా వరకు నశిస్తాయి. రైతులకి చీమలు, కందిరీగలు, లేడీబర్డ్ కుమ్మరి పురుగు వంటి నేస్తాలెన్నో ఉన్నాయి. మొక్కజొన్న పంట మీద కత్తెర తెగులు పురుగులని చాలా వరకు అవే తినేస్తాయి. కానీ రసాయనిక కీటకనాశనులను స్ప్రే చేస్తే ఈ నేస్తాలు కూడా చనిపోతాయి. కత్తెర తెగులు పురుగు చిమ్మెటలు చాలా దూరాలకి ఎగిరిపోయి ఎన్నో గుడ్లు పెడతాయి. అవే కత్తెర తెగులు పురుగులవుతాయి. ఈ పురుగులు మొక్కజొన్న ఆకు మొదళ్లలో దాగి ఉంటాయి. కీటకనాశనులు అక్కడికి చేరలేవు కానీ రైతుల నేస్తాలు చేరగలవు. కాబట్టి రైతు నేస్తాలని చంపితే కత్తెర తెగులు పురుగులు బతికిపోతాయి.
1: మేము రసాయనాలని స్ప్రే చేశాం కానీ గొంగళి పురుగులు చావలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. కొంతమంది అమ్మో రసాయనాలు చల్లినా ఈ పురుగులు చావటం లేదంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి అన్నారు. అప్పటికే 3 సార్లు స్ప్రే చేశాను, అయినా అవి చావలేదు. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.
0: కత్తెర తెగులు పురుగులని సహజంగా చంపే పద్ధతి నేర్చుకుందాం. కాని ముందు ఎంబూ కౌంటీ కెన్యాకి చెందిన శిక్షితుడైన ఒక స్కౌట్ ద్వారా కత్తెర తెగులు పురుగులని ఎలా గుర్తించాలో నేర్చుకుందాం.
1: కత్తెర తెగులు పురుగులు బాల్య దశలో చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ పెరుగుతున్నప్పుడు వాటి రంగు మారి శరీరం పెరిగి వాటి తలల మీద తిరగేసిన వై ఆకారం, చదరంలా రూపొందే చుక్కలు కనిపిస్తాయి. బాల్య దశలో పురుగులు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి కనిపించవు.
0: కత్తెర తెగులు పురుగు ఎదిగి చిమ్మటగా మారుతుంది. అది రాత్రుల్లో బాగా చురుకుగా ఉంటుంది. పక్షులు, గబ్బిలాలు, సాలెపురుగులు, అనేకమైన ఇతర పురుగులతో పాటు చిమ్మెటలను కూడా తింటాయి. రైతుల క్షేత్ర పాఠశాలల్లో సభ్యులు తమ పొలాల్లోని ప్రయోజనకారకాలైన కీటకాలని గుర్తించే శిక్షణ పొందుతారు. కొన్ని కుమ్మరి పురుగులు, ఇయర్విగులు కత్తెర తెగులు గ్రుడ్లని, చిన్న పురుగులని తింటాయి. ఇయర్విగులు మొక్కజొన్న పొత్తుల్లో దాక్కుంటాయి. పొత్తులని, ఎండుటాకులని పొలంలో వదిలితే ఇయర్విగులు వాటికి ఆకర్షితమవుతాయి. లేడీబర్డ్ కుమ్మరి పురుగులు గ్రుడ్లని, కత్తెర తెగులు పురుగు పిల్లలని తినేస్తాయి. చాలా మందికి గుండ్రంగా పెరిగి పెద్దవైన లేడీబర్డ్ కుమ్మరి పురుగుల గురించి తెలుసు కానీ వాటి తొలి దశల గురించి తెలియదు. పొడవుగా, నల్లగా పాకే ఈ పురుగులు నిజానికి లేడీబర్డ్ కుమ్మరి పురుగులే. ఇవే పెద్దవై లేడీబర్డ్ కుమ్మరి పురుగులవుతాయి. మీ పొలం చుట్టూ చెట్లు, పొదలు, గడ్డిపూల మొక్కలు ఉంటే రైతుల నేస్తాలకి ఆహారము, నివాసము సమకూర్చిన వాళ్లవుతారు. ఈ పాటికి

0: మీ మొక్కజొన్న పంట ఎదగడం మొదలవుతుంది. ఈ మంచి పురుగులు మీ పొలాల్లోకి చేరి కత్తెర తెగులు పురుగులని ఇతర కీటకాలని అదుపు చేయడంలో దోహదపడతాయి. ముఖ్యంగా చీమలు ఎల్లప్పుడూ పెద్ద సంఖ్యలో ఉంటాయి కాబట్టి బాగా పనికొస్తాయి. కత్తెర తెగులు పురుగులు ఆకు మొదళ్లలో దాక్కున్నప్పటికీ ఇవి వాటిని వెతికి వేటాడి చంపుతాయి. ఎంబూ కౌంటీకి చెందిన సృజనాత్మక రైతు జాన్ ఫుండీ తన మొక్కజొన్న పొలంలోకి చీమలను ఎలా ఆకర్షిస్తాడో ఆయన మాటల్లోనే విందాం.
1: మా అమ్మ మొక్కజొన్నలని ఎండబెడుతున్నప్పుడు వాటిలోని గొంగళి పురుగులని చీమలు తినడాన్ని గమనించాను. అలాగే నెయ్యి దొరికితే తినేవి. వాటికి నెయ్యి అంటే ఇష్టమని, దాన్ని మొక్కజొన్న మొక్కలకి పూస్తే దాన్ని తినడానికి వచ్చే చీమలు గొంగళి పురుగులను కూడా తింటాయి అని గ్రహించాను. మొక్కజొన్న మోకాలి ఎత్తుకు పెరిగి పూత పట్టబోతున్నప్పుడు నెయ్యి పూస్తాను. ప్రతి మొక్కకి వేళతో అద్దుతాను. చీమలు ఉన్న మొక్కలకి పూయక్కర్లేదు, అవి ఎలాగూ పట్టే కాబట్టి.
0: మొదట కాండం మొదట్లో నెయ్యి అద్దుతాడు జాన్. కంకులు పెరుగుతున్నప్పుడు కాండం మీద మీటర్ ఎత్తు వరకు పూస్తాడు. మనుషుల్లాగానే కత్తెర తెగులు పురుగులకి కూడా జబ్బు చేస్తుంది. పొలంలో బూజు వలన చనిపోయిన పురుగులు మీకు కనిపిస్తాయి. బూజు ముదిరాక పురుగులు గట్టిపడి తెలుపు లేత ఆకుపచ్చ రంగుల్లోకి మారి చనిపోతాయి. అయితే కత్తెర తెగులు పురుగులు అన్నిటినీ రైతు నేస్తాలు చంపలేవు కాబట్టి మీ పొలాన్ని 2 వారాలకొకసారి పరిశీలించండి. కత్తెర తెగులు పురుగులని వాటి గుడ్ల సముదాయాలని చేతులతో నలిపేయండి. మొక్కలకి మొదట్లో తెగుళ్లు సోకగలవు కాబట్టి కనీసం 6 వారాల వరకు అలా చెయ్యండి.
2: మా ఇంటి దగ్గర పొలంలో కత్తెర తెగులు పురుగుల్ని స్వయంగా చేత్తో ఏరేసిన తర్వాత చక్కటి దిగుబడి వచ్చి నేను పట్టించుకోని ఇతర పొలాల్లో అసలు దిగుబడే రానప్పుడు నాకు దాని విలువ తెలిసింది. మా బృందంలో దీని గురించి ఒకళ్ళకొకళ్ళం నేర్పుకుంటాం. పాటించిన వాళ్ల దగ్గర ఆహారాన్ని చూసి మిగిలిన వాళ్లు కూడా ఇలా చేయటానికి మొగ్గు చూపుతున్నారు.
0: కొందరు రైతులు స్థానికంగా ఉచితంగా దొరికే మొక్కలను వాడతారు. ఆరో న్యాగి 1/2 హెక్టేర్ మొక్కజొన్న పొలంలో చల్లడానికి స్థానికంగా ఒక ద్రవాన్ని తయారు చేసే పద్ధతిని చెప్తున్నారు. గుప్పెడు అడవి బంతిపూల కొమ్మలని, గుప్పెడు టెఫ్రోసియా మొలకలని, కొన్ని ఎలోవెరా ఆకులని, గుప్పెడు పండుమిరపకాయలని తీసుకోండి.
1: ఎలోవెరా చాలా ఘాటు కాబట్టి దాన్ని ఎంచుకున్నాను. బంతిపూల వాసన చిమ్మటలకి నచ్చదు. ఇక మిరపకాయల చేదు ఈ మిశ్రమానికి మరింత బలాన్నిస్తుంది.
0: ఒక శుభ్రమైన సంచి మీద వీటన్నిటినీ తరిగి ఆ ముక్కలని 6 లీటర్ల నీళ్లలో కలపాలి. 1/2 గంట సేపు ఆ నీళ్లని ఉడకబెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న పొట్లంతో ముక్కుపొడి కలిపి 5 నిమిషాల పాటు కలియదీపాలి. స్ప్రేయర్ నాజిల్కి అడ్డుపడగల బెడ్డలన్నీ తొలగిపోయేంత వరకు మిశ్రమాన్ని వడగట్టాలి. మిశ్రమంతో 1-5 లీటర్ల జాడీ నింపి మూత కట్టి నీడలో ఉంచాలి. మరుసటి రోజు అది ఉబ్బినట్లు కనిపిస్తే పులవడం మొదలైందని అర్థం. మూతకి చిన్న చిల్లు పొడిస్తే లోపలి వాయువు బయటికి వెళ్లిపోతుంది. దాన్ని 1 వారం పాటు అలా పులవనివ్వాలి. ఇప్పుడది స్ప్రే చేయడానికి సిద్ధమైంది. కాని అది చాలా ఘాటు కాబట్టి మీరు దాన్ని పలచగా చెయ్యాలి. లీటర్ మిశ్రమాన్ని 20 లీటర్ల నీళ్లలో కలపాలి. అందులో ఆరోన్ చిన్న పొట్లంతో వాషింగ్ పౌడర్ కూడా కలుపుతాడు.
1: సోపు అతుక్కుంటుంది కాబట్టి కలుపుతాను. కలపకపోయినా మిశ్రమం బానే పనిచేస్తుంది.
0: స్ప్రే మీ చర్మాన్ని మండించగలదు గనుక పొడవైన ఫ్యాంటు, పొడవు చేతుల చొక్కా, గ్లోవ్స్ తప్పకుండా ధరించాలి. స్థానికంగా దొరికే మొక్కలతో కూడా మీరు మీ మిశ్రమాన్ని తయారు చేసి అవి పనిచేస్తాయేమో చూడవచ్చు. పాతకాలంలో రైతులు గొంగళి పురుగులని అరికట్టడానికి వాడిన పద్ధతిని కొద్దిగా మార్చి నెఫా త్యాగి బూడిద ముక్కుపొడి కలిపాడు. 2 చిన్న పొట్లాల ముక్కుపొడిని 1 ముటెడు బూడిదలో కలిపి ఆ తర్వాత దానికి 1/2 ముటెడు ఇసుక కలిపాడు. నెఫాట్ ఆ మిశ్రమాన్ని 1 చిన్న డబ్బాతో దెబ్బతిన్న ఆకుల మొదళ్లలో కొద్ది కొద్దిగా చల్లాడు.
1: చాలామంది రసాయనాలు చల్లారు కానీ అవి పనిచేయటం లేదు. కత్తెర తెగులు పురుగులు నశించలేదు కాబట్టి నేను పొగాకు, బూడిద, ఇసుక వాడడానికి నిర్ణయించుకున్నాను. ఈ పురుగులు దాగి ఉండే ఆకుల మొదళ్లలోకి చేరడానికి ఇసుక తోడ్పడుతుంది. దీన్ని చల్లిన చోట పంట బానే ఉంది, కానీ చల్లని చోట దెబ్బతిన్నది.
0: మనం నేర్చుకున్నదేమిటి? కత్తెర తెగులు పురుగులు చేసే హాని ఉన్నదానికన్నా ఎక్కువగా అనిపిస్తుంది. పక్షులు, సాలెపురుగులు, కొన్ని కుమ్మరి పురుగులు, చీమలు, కందిరీగలు, జబ్బులు కత్తెర తెగులు పురుగులని చంపి అవి చేసే హానిని చాలా వరకు అరికట్టగలవు. మొక్కజొన్న మొక్కల కాండాలకి నెయ్యి పూస్తే చీమలు పట్టి ఆకుల్లో దాగిన కత్తెర తెగులు పురుగులని హతమారుస్తాయి. మీ పొలానికి చుట్టుపక్కల్లో చెట్లు పొదలని పెరగనిస్తే రైతు నేస్తాలు వాటిలో పెరుగుతూ తింటూ ఉండవచ్చు. రసాయనిక కీటక నాశనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లవద్దు.

అవి రైతు నేస్తాలని చంపేస్తాయి కాబట్టి మీ పొలంలో కత్తెర తెగులు పురుగులు ఎక్కువ కావచ్చు. మొదటి 6 వారాల్లో మీ పొలాన్ని వారానికి కనీసం 2 సార్లు పరిశీలించి గుడ్ల సముదాయాలని కత్తెర తెగులు పురుగులని నాశనం చెయ్యండి. పురుగు పట్టిన మొక్కల మీద ఉడకబెట్టిన మిశ్రమాన్ని చల్లండి. లేకపోతే బూడిద, ఇసుక, ముక్కు పొడి కలిసిన మిశ్రమాన్ని పురుగు పట్టిన ఆకుల మొదళ్లలో చల్లండి. పొలం మీద రైతు నేస్తాలని, స్థానిక మొక్కలని వాడితే కత్తెర తెగులు పురుగులని అదుపు చేసి మీకు చక్కటి ఆరోగ్యవంతమైన దిగుబడిని ప్రకృతే మీకు బహుమతిగా ఇస్తుంది.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420099.

0: 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అది సంగతి. మరి ఇవాళ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి. మరి అదేంటో తెలుసుకుందామా? భలే స్టవ్ అంటండి, మరి అదేంటో తెలుసుకుందామా? దూర ప్రయాణాలు చేస్తుంటాం, చాలా దూరం కాఫీలు టీలు దొరకని ప్రదేశాలు ఉండొచ్చు, ఏ వసతి గృహాల్లోనో ఉంటాం, మనకు కావలసినప్పుడు పాలు నీళ్ళు కాచుకునేందుకు వసతి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఉపయోగపడేలా ఎస్బిట్ పాకెట్ స్టవ్ను తయారు చేశారు. చేయంత పరిమాణంలో ఉండే దీనితో పాటు కర్పూరంలో ఉండే ఫ్యూయల్ కాయిల్స్ వస్తాయంటండి. తెరిచి నిలబెట్టడం ద్వారా వాడుకునే వీలున్న ఈ స్టవ్ మధ్యలో ఒక ఫ్యూయల్ బిల్లను వెలిగించి పెట్టామంటే వేడి వేడి టీ తయారైపోతుంది. ఒక్క బిల్లతోనే 1/2 లీటర్ పాలు కాచుకోవచ్చు కూడా. లిజనర్స్, మరి విన్నారు కదండి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చే ముందు చక్కని పాట.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఈ డివైస్ మన చర్మం తీరు చెప్పేస్తుందంటండి. మరి అదేంటో తెలుసుకుందామా? మీ చర్మం పొడిగా ఉంది, జిడ్డుగా ఉంది, దాని ఏమైనా పోషణ కావాలా? చర్మం పొడారిపోతుంటే మీరు ఏం చిట్కాలు పాటించవచ్చు? లాంటి చర్మం గురించి చాలా విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది వే స్కిన్ అనలైజర్. స్మార్ట్ ఫోన్కు అనుసంధానమై పనిచేసే దీన్ని మీ బుగ్గ మీద 3 సెకండ్లు ఉంచుకుంటే చాలు, మీ చర్మం పరిస్థితిని గురించి సమాచారాన్ని ఇచ్చేస్తుంది. అంతేకాదు, ఇందులోని సెన్సర్లు మీ చుట్టూ ఉన్న గాలిలోని తేమ, అతినీల లోహిత కిరణాల తీవ్ర వంటి విషయాలని సేకరిస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల్ని, మీ చర్మ తీరుని విశ్లేషించిన తర్వాత మీరు ఏం చిట్కాలు పాటించొచ్చో సూచిస్తుందన్నమాట ఈ యంత్రం. లిజనర్స్ మరి విన్నారు కదండి. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ వినే ముందు ఒక చక్కని పాట.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఇక గోడ మీద మరకతుడి చేయండి. ఇంటి గోడల మీద ఏ కారణాల వల్లనైనా మరకలు పడితే చూసేందుకు అసహ్యంగా కనిపిస్తాయి. చాలా కొద్ది కాలానికే పాత గోడల్లా కనిపిస్తాయి. ఇక పిల్లలుండే ఇంటి సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. గోడ వాళ్ళకి చక్కటి బోర్డే. అలాంటి సమస్యకు సరికొత్త పరిష్కారం డ్రై అండ్ ఎరేజ్ పెయింట్. పారదర్శకంగా ఉండే ఈ రంగును

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఇంకొక మంచి టాపిక్ గురించి తెలుసుకుందామా? గుండె చప్పుడే డిజైన్ అంటండి. ఇదేంటో మరి తెలుసుకుందామా? కార్ల మీద బోలెడు రకాల డిజైన్లు వేసి ఉండటం మనం చూసే ఉంటాం, కానీ డ్రైవర్ గుండె చప్పుడును బట్టి కదులుతుండే డిజైన్ ఎప్పుడైనా చూసారా? ఇక్కడ కనిపిస్తున్న కారు మీద డిజైన్ మాత్రం అలా మారేదే. జపాన్కు చెందిన విలాసవంతమైన కార్ల సంస్థ లెక్సస్ ఆర్సీఎఫ్ పేరట ఓ కొత్త కారును డిజైన్ చేసింది. దీనిలోని డ్రైవర్ లేదా అందులో కూర్చున్న వ్యక్తి ఛాతి దగ్గర ఓ బెల్ట్ లాంటిది అమర్చి దాని సెన్సార్ను మరో పరికరం ద్వారా కారుకి వేసిన ఎలక్ట్రోల్యూమినెసెంట్ పెయింట్కు అనుసంధానం చేస్తారు. అలా కారులోని వ్యక్తి గుండె కొట్టుకునే విధానానికి అనుగుణంగా రాత్రిపూట కారు మీద డిజైన్ మెరుస్తూ కదులుతూ కనిపిస్తుంది. సాధారణంగా ఉన్నప్పుడు పగటిపూట కారు సిల్వర్ రంగులో కనిపిస్తుంది. మానవ శరీరాన్ని కారుకు అనుసంధానం చేసి సరికొత్త సాంకేతికతో తయారైన ఈ కారు ప్రపంచంలోనే మొట్టమొదటి అంటండోయ్. లిజనర్స్ మరి విన్నారు కదండి, ఇంకొక మంచి టాపిక్ గురించి తెలుసుకునే ముందు ఒక చక్కని పాట.
2: Good morning.
3: Good morning.
2: I've got one for you as well.

0: India, we're coming for you.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. నచ్చిన రంగులో ఇంతకు ముందు హ్యాండ్ బ్యాగ్ను తగిలించుకునేందుకు స్ట్రిప్ ఒకటి వచ్చిందంటే ఆ బ్యాగ్ వాడినంతకాలం అదే ఉండిపోయేది. కానీ ఈ మధ్య వాటికి భిన్నంగా ఆ స్ట్రిప్లను తీసి పెట్టుకోగలిగేలా హ్యాండ్ బ్యాగ్లు తయారవుతున్నాయి. హ్యాండ్ బ్యాగ్కు మ్యాచ్ అయ్యేలా పొడవు, పొట్టి, స్ట్రిప్పులు దాంతోపాటే వస్తున్నాయి. ఇలా కాకుండా హ్యాండ్ బ్యాగ్ మరింత అందంగా కనిపించేలా చేసేలా లేదా కాస్త గ్రాండ్ లుక్ను తీసుకొచ్చేందుకు ఉపయోగపడేలా రంగులతో, వెండి, బంగారు రంగులు గొలుసులతో ఉండే రకరకాల స్ట్రిప్లు విడిగా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక హ్యాండ్ బ్యాగ్కి కొత్తలు వస్తుందన్నమాట. లిజనర్స్, మరి విన్నారు కదండి, నా టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపు ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే అక్షయ.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మాస్టర్ టైం పాస్. లిజనర్స్, మరి మీరు ఈరోజు మీతో మాట్లాడేయడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే సౌమ్యనైతే వచ్చాను.

0: సరేనండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో ఇష్ను 90.4.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొను వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్ విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881627769623729.
0: ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్, వెల్కమ్ టు మాస్ టైం పాస్ లిసనర్స్. మరి ఈరోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
3: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా గుట్టాలమ్మ.
0: మాణిక్యాలరావు గారు ఎలా ఉన్నారండి? ఇక్కడ పొద్దున్నంతా వర్షం బాగా ఎక్కువగా పడిందండి, ఇప్పుడు లైట్ గా తుప్పలు పడుతుంది.
3: మాకు మధ్యాహ్నం నుంచి విపరీతంగా పడుతుంది, మొన్నటి నుంచి పడుతుంది మాకు, కాకపోతే ఈ వారం అంత గట్టిగా పడుతుంది. మధ్యాహ్నం నుంచి బాగా ఎక్కువగా పడుతుంది అమ్మా.
0: అవునా, అయితే చాలా చల్లగా ఉండుంటది.
3: బాగా కూల్ గా ఉంది మాకు, ఇప్పుడు కదా మా వారం 10 రోజులు కూల్ గానే ఉంటుంది మాకు.
0: అవునా, ఈ రోజు నేను పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నానండి.
3: చెప్పమ్మా.
0: పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది ఏంటది?
3: పత్రాలున్నా కొమ్మలు లేనిదా? పత్రాలున్నా కొమ్మలు చెప్పలేనమ్మా. కలర్ నేను చూస్తాను, వింటాను.
0: ఓకేనండి.
3: నాకు వాళ్ళ అక్క చెల్లెళ్ళు సినిమాలోని
0: ఆ మూవీ నుంచి
3: ప్రసాద్ గారికి, పిన్ని గారికి, బాబాయ్ గారికి, సోదరులు బండారు శ్రీమృష్ణ గుప్తా గారికి, మస్తాన్ బాసా గారికి, మొత్తం మన విష్ణుయప్పం వింటున్న ప్రతి ఒక్కరికి వస్తున్నాం.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం నరేంద్ర రెడ్డి గారు, మీరెలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం.
0: ఈ రోజు మరి ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: చెప్పండి మేడం.
0: పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది ఏంటది?
1: పత్రాలు లేకున్నా కొమ్మ ఏం చెప్పండి మేడం.
0: పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది.
1: ప్రశ్న పత్రం మేడం.
0: ఆన్సర్ నేను లాస్ట్ లో చెప్తానండి, మీరేమనుకుంటున్నారు? ప్రశ్న పత్రం అనుకుంటున్నారా?
1: అవును మేడం.
0: మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను.
1: ఓకే మేడం.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? నాకు ట్రిపుల్ ఆర్ సినిమాలో
0: ఆ మూవీ నుంచి
1: దోస్తీ సాంగ్ కావాలి మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ చంద్రారెడ్డి, అన్విత, పూజ ధనంజయకు, పోలయ్య గారికి, బ్రహ్మయ్య గారికి, బండా తిమ్మచుల గుప్తా గారికి నా తరఫున హాయ్ మేడం.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిసనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నగంటి, భద్రాద్రి కొత్తగూడెం, నెహ్రూ బస్తి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నాను మేడం.
0: మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: అదే ఆకులు ఏదో అన్నారు, ఆకులు లేని
0: పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది
1: పుస్తకం అండి. ఆకులు అంటారు, కమ్మెలు అంటారు, ఆకులు అంటారు పుస్తకంలో పేజీలని.
0: ఓహో,
1: అదే పుస్తకం అనుకుంటున్నా నేను.
0: మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తానండి.
1: సరే మేడం. ఈరోజు దేశం అంతటా వర్షం అయితే కురుస్తుందండి.
0: అవునండి,
1: తుఫాన్ ప్రభావం అయితే ఏ పొలం ఏదైతే కానీ మొన్నటిదానికి వర్షాలు లేవు. ఆనందంతో రైతులు పంట పొలాల్లో ఎట్లా ఆనందంగా అయితే కేరింతలు కొట్టుకుంటూ పనులు చేసుకుంటున్నారు మేడం.
0: అవునండి.
1: అయితే నేను ఈరోజు కొంచెం పని మీద వెళ్ళేసి వస్తున్నాను. ఒక చెట్టుకి వర్షం వస్తుంది, చెట్టు కింద నిలబడ్డాను, అందరూ నిలబడ్డారు, నేను కూడా నిలబడ్డా. దానిపైన నాకు ఒక చిన్న స్ఫూర్తిగా ఇవాళ వర్షం వస్తుంది చెప్దాం అనుకున్న ఒక చిన్న కవిత లాగా చెప్తా.
0: చెప్పండి.
1: విరబూసిన పువ్వులు మురిపించే మువ్వల అందెల సవ్వడుల సరాగాలై

0: తడిసిన వానకు తడిసిన అందాల కురులారబోసుకొని టప టప క్రిందకు రాలుతున్న మరో జడివాన చినుకులు. అవును మరి, చెట్టు సాటున ఒదిగి నిలుసున్న కాసేపు తడిసి ముద్దైన మేనిని తడిమి చూసుకొని రెండవ వాన కురిసి తడిసిందంటూ కురులారబెట్టుకొని పని పాటలలో నిమగ్నమై ఉన్న పడుతులు ఎంతో ఉన్న పదువు రందు. అందుకే అంటారు చెట్టు కింద ఉన్న వాళ్ళకి రెండు వానల తడుపని. అందుకనే చెట్టు కింద కూర్చు ఫస్ట్ వాన కురిసింది, మళ్ళీ టపటప చినుకులు రాస్తూనే ఉన్నాయి చెట్ల ఆకుల నుంచి. నాకు ఎందుకో సందేహం కలిగింది, రాసుకున్నాను మేడం ఎందుకంటి.
1: అవునండి, నిజమే. రోడ్డు మీద అలా నడుస్తూ ఉంటే వర్షం పడకపోతే ఒకవేళ అలా నెత్తి మీద చినుకులు పడవు, ఒకవేళ చెట్టు కింద నుంచి ఉన్నామంటే అక్కడ ఉన్న చినుకులన్నీ మన మీదే పడతాయి.
0: అవునవునవును, అట్లే అనిపించింది. తర్వాత ఎవరి పళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోవాలని వాన వెళ్ళింది, తర్వాత ఎటువంటి వెళ్ళిపోతారు అది.
1: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
0: నాకు ఈరోజు అది మంచి పాట, వర్షం మీద పాట ఏదన్నా చెప్తానండి మంచిది. ఒకటి
1: చెప్పండి.
0: వద్దులేండి, వర్షం వద్దులేండి. కానీ ఈ డాక్టర్ చక్రవర్తి సినిమాలో నాకు నీవు లేక వీణా పలుకలేనన్నదనే పాట ఏంటి మరి.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: అందరికీ అండి, రేడియో విష్ణు వింటున్న శ్రోతలందరికీ, మీ ఆర్జీలకు, విజయ మేడం గారికి, ప్రసాద్ గారికి మరీ మరీ ధన్యవాదాలతో, అలాగే మాణిక్యాలరావు గారికి చెప్పండి ఈ పాట అంటే ఆయన కూడా ఇష్టమే అనుకుంటా.
1: ఓకేనండి, మరి మీరు అడిగిన వారందరికీ ఈ సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం.
1: హలో.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, నాది మంగళగిరి అండి.
0: మీ పేరు?
1: నా పేరు దామర్ల చిన్న మస్తానరావు.
0: మస్తానరావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం గారు. మీ ఎఫ్ఎం ఇష్టం కోసం రెండు ఎన్ని నుంచి ట్రై చేస్తాం మేడం గారు కలవట్ల.
0: అవునా, అంటే కాలర్స్ ఎక్కువ మంది ఉంటారు కదండి, అందుకని చెప్పి.
1: బాగా ఎక్కువైపోయారండి మేడం గారు.
0: అవునా,
1: మాకు మంచి పాట అండి.
0: మరి రోజు ఒక క్వశ్చన్ అడిగానండి, విన్నారా? మరి క్వశ్చన్ అడగమంటారా, ఆన్సర్ చెప్తారా? హలో,
1: చెప్పు మేడం గారు.
0: క్వశ్చన్ అడుగుతున్నానండి.
1: అడగండి.
0: పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది ఏంటది?
1: పత్రాలు ఉన్నా కొమ్మ. ఐడియా లేదు మేడం.
0: సరేనండి, అయితే ఆన్సర్ నేను లాస్ట్ లో చెప్తాను, వినండి.
1: మోగ మనసులో పాట ఒకటి ఏంటి మేడం గారు.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా? హలో, మరి మీరు కోరుకున్నట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం. ఆన్సర్ వచ్చేసి పుస్తకం మేడం.
0: మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్లో చెప్తానండి.
1: సరే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం. మా పేరు మా ఊరు చెన్నూరు పాడు. నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి. వర్షం పడుతుందా మీకు?
1: ఆహా, మాకేం వర్షం లేదు మేడం, చల్లగా ఉంది.
0: అవునా?
1: అదే, ఒక్కొచ్చిన కట్టట్లు అంతే, ఏం లేదు.
0: ఓహో, మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: గరానమ్మ గుడి సినిమాలో చిట్టపట్ట చినుకులు అనే పాట సాంగ్ ఉంది కదా మేడం.
0: ఓకేనండి.
1: చిరంజీవి గారిది.
0: ఓకేనండి.
1: మా మిత్రుడు బండారు తిరుమూర్తి గుప్తా గారికి, మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి, బుచ్చి మస్తాన్ భాయ్ గారికి, ఎఫ్ఎం సర్దార్ భాయ్ గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా బామతి సోమనాథ జనార్దన్ గారికి మేడం.
0: ఓకేనండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీజరాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారండి?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: చెప్పండి మేడం. నేను ఇంట్లో ఇప్పుడే టచ్ చేసిన, నేను హైదరాబాద్కి వచ్చినా వింటున్నా.
0: అవునా? పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది ఏంటది?
1: పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది, అంతేనా మేడం?
0: అవునండి.
1: బుక్ అనుకుంటున్నాను మేడం, బుక్లో అక్షరాలు అన్నా కావాలి, అది ఏదన్నా కావాలి అనుకుంటున్నా.
0: మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్లో చెప్తానండి.
1: మరి చెప్పండి మేడం, మరి మీరు వచ్చే వరకు మర్చిపోతున్నారు ఒకసారి.
0: ఓకేనండి, తప్పకుండా చెప్తాను.
1: మాకు అగ్ని సమాధిలో ఒక పాట వినిపించండి మేడం.
0: ఏ మూవీ అండి?
1: అగ్ని సమాధి.
0: ఆ మూవీ నుంచి ఏం సాంగ్ వేయమంటారు?
1: ప్రియతమా నీవే నా ప్రాణమా.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: అందరికీ పెద్ద హాయ్ మేడం.
0: మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లేసెస్ ఇస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
0: భాస్కర్ రావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం గారు, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: పొడుపుగా అడిగారు కానీ మాకైతే ఆశ దొరకట్లేదండి.
0: అవునా, ట్రై చేయండి.
1: ట్రై చేయాలని కూడా ఏంటి ఆన్సర్ దొరకట్లేదు మేడం.
0: సరే మరి నేను లాస్ట్ లో ఆన్సర్ చెప్తాను, అప్పుడు వినండి.
1: అలాగే మేడం గారు, సుందరకాండ సినిమా ఉందండి,
0: ఆ మూవీ నుంచి
1: ఆకాశాన సూర్యుడు సందేహాలకి సాంగ్ అండి.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా అన్నగారు బండార త్రిమూర్తి గుప్తా గారు, అక్క నాగలక్ష్మి గారు, పాలం పోలే గారు, మాణిక్యరావు గారు, నాగేశ్వరరావు గారికి పెద్ద హాయ్ అండి.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం. హలో మేడం, నమస్తే మేడం. మేడం
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి మేడం. లక్ష్మయ్య మేడం, లక్ష్మయ్యను.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారండి?
1: అందరం మంచిగా ఉండం మేడం, అందరం మంచిగా ఉండం, మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నాను మేడం.
0: మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఈ రోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: ఇన్నా మేడం. పత్రాలు అన్నారు మేడం, పత్రాలు అన్నారు, కానీ నాకైతే పెళ్లి పత్రికలని వస్తుంది, ఒకటి అదొకటి బుక్ పుస్తకం మేడం, రెండు రెండింటి లేదని ఒకటి కావాలి మేడం.
0: బుక్ అనుకుంటున్నారా?
1: బుక్ పుస్తకం.
0: మరి నేను ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తానండి, వినండి.
1: ఓకే మేడం, మంచిది మేడం.
0: మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? శ్రీకాంత్ సినిమా, శ్రీకాంత్ వినోదం మేడం, వినోదం.
0: ఆ మూవీ నుండి
1: మల్లె పూల వాన జల్లుల్లో నాన పడుంది మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: చెప్పాలి మేడం. మా మిత్రులు నలుగురు ఉన్నారు, కర్నూలులో ఉంటాడు మేడం బ్రహ్మయ్య గారు, ఆయనకు ముఖ్యంగా హాయ్ మేడం. మా మిత్రులు ఇద్దరు ముమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో ఉంటారు మేడం, పులిపాటి వెంకటేష్ గారు, బాలాజీ గారు, మరియు సాతాపూర్లో ఉంటాడు మేడం నాగశెట్టి గారు, ఆయన నలుగురికి మేడం హాయ్.
0: ఓకేనండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లేసెస్ ఇస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి, నమస్తే.
0: నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్లారావు ఫ్రమ్ గన్నవరం.
0: పుల్లారావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం అండి. మీరు బాగున్నారా?
0: మేము చాలా చాలా బాగున్నామండి.
1: మేడం,
0: మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: విన్నాను.
0: పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది ఏంటది?
1: తాళపత్ర గంధాలు.
0: మరి నేను ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను
1: మేడం. అదొకటి, ఇంకొక రకంగా చెప్పాలంటే బుక్ చెప్పొచ్చు, లెటర్స్ కూడా చెప్పొచ్చు.
0: ఓకేనండి, నేను ఆన్సర్ లాస్ట్ లో చెప్తాను, వినండి.
1: అలాగే ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, లింగరాజ్ గారికి, మన పిన్ని బాబాయ్ గారికి హాయ్ చెప్పరా?
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ పెద్ద హాయ్.
1: మాస్టరు మూవీలో నుంచి వెన్నెల్లో సాంగ్ ఉంది కదా, వేస్తారా?
0: ఓకేనండి.
1: ఓకే మేడం.
0: మరి మీరు కోరుకున్నట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లేసెస్ ఇస్తున్నాం, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

లిజ్నెస్. మరి ఈ రోజుటి పొడుపు కథకు ఆన్సర్ అయితే బుక్ అండి. లిజ్నెస్, ఈరోజు మరి మనం బోలెడు కబుర్లు చెప్పేసుకున్నాం, ఇంకా మంచి మంచి సాంగ్స్ ప్లే చేసేసుకున్నాం కదండి. రేపు ప్రసారం అయ్యే మస్తు టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ఆంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

తో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: తీసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడును.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమరం.
2: ఫోన్ 0881622345.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్.

0: బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం రాక సరికొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో అంతర్జాతీయ హంగులతో ముస్తాబోతున్న ఈ సినిమా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. ఈ చిత్రం కోసం ఏకకాలంలో 37 మంది కళాకారుల అభినయాన్ని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా రియల్ టైంలో చిత్రీకరించినందుకు గాను ఈ అరుదైన ఘనతను సాధించింది. ఇలా ఒకేసారి ఎక్కువ మంది వ్యక్తులకు సంబంధించిన హావభావాల్ని మోషన్ క్యాప్చర్ సాంకేతికతతో చిత్రీకరించడం ఇదే తొలిసారి. భారతీయ సినీ పరిశ్రమలో సాంకేతికత పరంగా ఇదొక మైలురాయి. ఈ సినిమా కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ప్రత్యేక మోషన్ క్యాప్చర్ ప్రక్రియను చేపట్టగా అందులో 4 ఏళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల వ్యక్తి వరకు మొత్తం 37 మంది కళాకారులు పాల్గొన్నారు. ఫిబ్రవరిలో ఈ సీక్వెన్స్ ని విజయవంతంగా పూర్తి చేయగా దీనికి సెప్టెంబర్15 అధికారిక గుర్తింపు లభించింది. ఈ ఘనతకు సంబంధించి అధికారిక సర్టిఫికెట్ ను గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ బృందం ఈ మధ్యనే అల్లు అర్జున్ అట్లీలకు అందజేసింది. ఈ రికార్డ్ కు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సాయి కృష్ణ, యష్ణ, అభిజిత్ ప్రధాన పాత్రధారులుగా నిశాంతి ఇవని తెరకెక్కించిన చిత్రం ఎంప్యూర్ వారాహి మల్లిపాముల శ్రీదేవి మల్లిపాముల నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యనే హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు డైరెక్టర్ నందినిరెడ్డి. డైరెక్టర్ నిశాంతి మాట్లాడుతూ ఒక పెళ్లి ఆగిపోవడం వల్ల ముగ్గురు జీవితాలు ఎలా మారాయన్నదే ఈ చిత్ర కథ. ఖచ్చితంగా యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటుంది అన్నారు.
2: మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. సరికొత్త మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందిన సినిమా చకోరా లూనార్ లవ్ బర్డ్. శ్రవణ్, మలైకా టీవాస్పల్ జంటగా నటించారు. మంగా శ్రీనివాస్ తెరకెక్కించారు. చింతాడ హేమారావు నిర్మించారు. అక్టోబర్ 9 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఇదొక కవితాత్మకమైన ప్రేమ కథ చిత్రం, సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది, ఈ సినిమాకి కేవలం థియేట్రికల్ హక్కుల ద్వారానే టేబుల్ ప్రాఫిట్ లభించినందుకు గర్వంగా ఉంది అన్నారు. RX 100, బెదుర్లంక 2012 లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు హీరో కార్తికేయ గుమ్మకొండ. ఇప్పుడు ఆయన కంబ్యాక్ అనే సినిమాతో థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయన హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న తొలి చిత్రం. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై ఆయన సతీమణి లోహిత రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర గ్లిమ్స్ను విడుదల చేశారు. ఇందులో ప్రొఫెషనల్ బాక్సర్లా కార్తికేయ కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. మన చుట్టూ మనం గెలవాలని కోరుకునే వాళ్ళు పెరిగినట్లే ఓడిపోతే చూద్దామనే వాళ్ళు కూడా పెరుగుతారు. కానీ నేనెప్పుడు అలా ఓడిపోవాలని చూసే వాళ్ళని ఓడించాలని ప్రయత్నించలేదు. నేను గెలుస్తానని నమ్మే వాళ్ళని గెలిపించడానికే కష్టపడుతున్నా అన్నారు హీరో నాని. దసరా విజయం తర్వాత ఆయన దర్శకుడు శ్రీకాంత్ ఓదేలా కలిసి చేసిన రెండో చిత్రం ది పారడైస్ సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మోహన్ బాబు, రాఘవ్ జోయల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2024 రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. నిర్మాతలు దిల్ రాజు, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ, దర్శకుడు శ్రీకాంత్ది నాది అన్నదమ్ముల అనుబంధం, తనను చూసి చాలాసార్లు గర్వపడ్డా, ముచ్చటపడ్డా, సినిమా ఆలస్యమవుతున్నప్పుడు పిలిచి క్లాస్ పీక, కానీ ఈ చిత్రం మొత్తం చూశాక తన కన్విక్షన్ చూసి చాలా గర్వపడ్డా. సంపూర్ణేష్ బాబు ఇందులో బిర్యానీగా ఎరగదీశాడు. ఈ చిత్రంలో రాఘవ్ విలనిజం చూసి అంతా ఆశ్చర్యపోతారు. తనలాంటి విలన్ని మీరు ఎప్పటి వరకు ఎప్పుడు చూసుండరు. మోహన్ బాబు ఏంటన్నది మన తరానికి, మా ముందు తరానికి బాగా తెలుసు. ఆయన తెరపై కనిపిస్తే ప్రభావం ఎలా ఉంటుందన్నది ఈ సినిమా కొత్త తరాన్ని గుర్తు చేస్తుంది. ఈ 23 రాత్రి నుంచి థియేటర్లో వేడుకలు మొదలవుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ చెరుకూరి, కయదు లోహర్, రాఘవ్ జూయల్, సోనాలి కుర్కర్ని, సంపూర్ణేష్ బాబు, రామ్ లక్ష్మణ్, కాసల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. విజయవంతమైన హిట్ సిరీస్ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇప్పుడు ఆయన రోషన్ మేకా హీరోగా రూపొందిస్తున్న ప్రేమ కథా చిత్రం ఏమో ఏమో ఇది సూర్యదేవర్ నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమాని 30 October థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు రోషన్ ప్రీతిల క్యూట్ రొమాంటిక్ పోస్టర్ ని నెట్టింట పంచుకుంది. ఇదొక ఆహ్లాదకరమైన ప్రేమ కథ చిత్రం. ఈ శీతాకాలంలో ప్రేక్షకులకు ఓ సరికొత్త ప్రేమానుభూతిని అందించనుంది. రోషన్ ప్రీతిల

0: జోడి వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఆకర్షణంగా నిలుస్తుంది అని చిత్రవర్గాలు తెలిపాయి.
1: మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో ఇష్ను 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

ಬರ್ಬಾದೆ ಐನೋನ್ರ ನನ್ನ ಬೀಕುತ್ತವ ಸುಮ್ಮನಿಕೆ.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: అబ్బబ్బ,

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, టీపీ రోడ్, భీమవరం. సెల్ 9667.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే గాయత్రి. వెల్కమ్ టు తిన్మార్. సో లిజనర్స్, మరి ఇవాళ తిన్మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ విని ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటే ల్యాన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు తిన్మార్. సో లిజనర్స్, మరి ఇవాళ తిన్మార్ కార్యక్రమంలో మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే నేను నువ్వు అంటూ ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్. రామ్ చరణ్, జానీ లియాలీ ట్రోల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే హరీష్ జయరాజ్ అందించగా, నరేష్ అయ్యర్ అండ్ యువి జాకీ కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే వనమాలి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: లిస్టర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇప్పుడు రాబోయే మన ఫస్ట్ హిందీ సాంగ్ ఏంటంటే తేరా మేరా రిష్తా ఫ్రమ్ ద మూవీ అవరపన్. ఇమ్రాన్ హాష్మీ, సియా సరన్ లీడర్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, ముస్తఫా జిందా ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే షాయద్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeocare, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియోకేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్ళు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిసనర్స్ ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మీకోసం ఒక అదిరిపోయే తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ముప్పై సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
3: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదండి. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే ఏమిటో ఫ్రమ్ ద మూవీ అందాల రాక్షసి. రాహుల్ రవిచంద్రన్, లావణ్య త్రిపాఠి లీడ్రోస్ నటించిన ఈ సపరేట్ మూవీకి మ్యూజిక్ అయితే రాధన్ అందించగా, హరిచరణ్ ఆలపించిన ఈ సపరేట్ సాంగ్ లిరిక్స్ అయితే కృష్ణకాంత్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సపరేట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.
4: నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
3: లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే క్వాఫిరానా ఫ్రమ్ ద మూవీ కేదార్నాథ్. సుశాంత్ సింగ్ రాజ్పుత్, సారా అలీఖాన్ లీటోస్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే అమిత్ త్రివేది అందించగా, అజయ్ సింగ్ అండ్ నిఖితా గాంధీ కలిపి ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేసేబోతున్నాం. లిజనిట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్ పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.
1: సో లిసనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇప్పుడు రాబోయే ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ కూడా వినేయండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే హే పిల్లగాడ ఫ్రమ్ ద మూవీ ఫిదా. వరుణ్ తేజ్ అండ్ సాయి పల్వి లిటిల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే శక్తికాంత్ అందించగా, సింధూరి విశాల్ అండ్ సినోవా రాజ్ కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే వనమాలి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
2: ఫోన్ 0881622354.
3: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే ఈ హిందీ సాంగ్ ఏంటంటే తుమ్ క్యా మిలే ఫ్రమ్ ద మూవీ రాకీ ఆర్ రాణి కి ప్రేమ్ కహాని. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ రోస్ నటించిన ఈ సబ్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా అజయ్ సింగ్, అంశ్రేయ ఘోషల్ కలిపి ఆలపించిన ఈ సఫైద్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫైద్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: సెల్ 9989342009. లిసనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ్ సాంగ్ అయితే ప్లే చేసే వద్దాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. గుర్తుంచుకోండి, ఒకవేళ మోసపోతే గోల్డెన్ అవర్, మొదటి 2 గంటల్లో ఫిర్యాదు చేయండి, మీ డబ్బు వెనక్కు వచ్చే అవకాశం ఉంటుంది.
2: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇప్పుడు రాబోయే ఈ తెలుగు సాంగ్ ఏంటంటే నువ్వేనా ఫ్రమ్ ద మూవీ ఆనంద్. రాజా అండ్ కమల్ని ముఖర్జీ లీడ్ రోల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే కేఎం రాధాకృష్ణన్ అందించగా, శ్రేయ ఘోషల్ అండ్ కేఎం రాధాకృష్ణన్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే వేటూరి సుధారామమూర్తి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లిజనర్స్, విన్నారు కదండి, మీ అందరికీ ఈరోజు సూపర్హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అండ్ లాస్ట్ స్టేట్ యూన్ రేడియో విష్ణు 90.4 ది విజ్ఞాన వికాస వినోదాల సంఘం సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్ గాయత్రి.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KBUPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.